శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 23వ రోజు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సహనం గురించి డాక్టర్ సిహెచ్ రవీంద్ర గారి లఘు ప్రసంగం ఉంటుంది. అనంతరం భక్తిరంజని కార్యక్రమంలో గణేష్ పంచరత్నం, వినాయక కీర్తనలు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వేరుశనగ విత్తన నిల్వలో జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:00 జనగాం జిల్లా సమగ్ర నివేదిక. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వినాయక వైభవం. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కల్వా టి వెంకటేశ్వర్ల బృందం నాదస్వరం ఉంటుంది. 9:30 వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రతం వైజ్ఞానిక తత్వం శ్రీ సాగి కమలాకర్ శర్మ గారి ప్రసంగం. 10:30 సమన్వయ నాటక కార్యక్రమంలో శ్రీ సర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్ వారి రేడియో సంక్షిప్త పద్య నాటకం శ్రీ విఘ్నేశం ప్రసారమవుతుంది. 11:03 సంస్కృత పాఠం ఉంటుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీరామ్ ప్రసన్న భట్టాచార్య గారి సితార్ వాద్యం. 12:10 యువవాణి తెలుగు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం. ఇక సాయంత్రం ప్రసారంలో 6:30 డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వ్యవసాయ సూచనలు. 6:50 ఇల్లు వాకిలి. 8:03 ఇన్సైట్ ఆంగ్ల కార్యక్రమం. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కచేరీలో కడప కేంద్ర సౌజన్యంతో శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం ఉదయం 6:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే.

0: The day marks the birth of Lord Ganesh, who is a symbol of wisdom, prosperity and good fortune. Also known as Vinayak Chaturthi or Ganesh Utsav, the day marks the beginning of 10-day long festivities during which people place clay idols of Lord Ganesh at their homes and worship them. The festivities conclude with the grand event of Ganesh Visarjan, where the idols of Lord Ganesh are immersed in water bodies, symbolizing the cycle of creation and dissolution. The idols are carried in grand procession from homes and pandals to rivers, lakes or seas, accompanied by chants of Ganpati Bappa Moria, bhajans and dances. Ganesh Chaturthi is a major attraction in Maharashtra, where people celebrate it with great zeal. President Draupadi Murmu has extended greetings to the people on the occasion of Ganesh Chaturthi. In her message, she said Lord Ganesh symbolizes wisdom, prosperity and auspicious beginnings. The president prayed that Lord Ganesh brings happiness, peace and prosperity to everyone. India produced a commanding all-round performance to defeat Sri Lanka by 72 runs in the Women's Asia Cup 2026 final in Dubai last night, securing a record-extending 8th Asia Cup title. The victory also helped India avenge their defeat to Sri Lanka in the 2024 final. In men's cricket, India defeated Afghanistan by 7 wickets in the first T20 international at Arun Jaitley Stadium in Delhi last night, taking a 1-0 lead in the 3-match series. After India won the toss and chose to bowl first, Afghanistan struggled early and collapsed to 43 for 5. Top-ranked India's Dheeraj Bumadevara scripted history by becoming the first Indian male recurve archer to win gold at the World Cup final, edging Japan's Nakanishi Jr. in a thrilling shoot-off at Saltillo in Mexico. And that is the end of this news bulletin.
1: Akashavani, Hyderabad Kendram. Bhavana. ఈనాటి భావన కార్యక్రమంలో సహనం గురించి డాక్టర్ సిహెచ్ రవీందర్ గారి లఘు ప్రసంగం.
2: సహనం. సహనం అంటే ఓర్పు, ఉరిమి. సహనం అనేది మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైన గుణంగా ఉండాలి. సహనం అంటే ఎదురుచూసే శక్తి, పరిస్థితులను సహించడం, ఏ పనైనా క్రమ పద్ధతిలో సాగడానికి కట్టుబడి ఉండడం. సహన గుణం మనిషికి మానసిక శాంతి, స్థిరత్వం మరియు విజయాలను అందిస్తుంది. మనిషికి సహనం అనేది అన్ని రంగాల్లో అవసరమైనది. ఈ గుణం ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఉదాహరణకు వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే సహనం అనేది కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహచరులతో కలిసి జీవించడానికి అవసరం. మనుషులు ప్రతిదినం వేరువేరు రకాల పరిస్థితులను ఎదుర్కొంటారు. సహనం ఉంటేనే వాటిని సానుకూలంగా పరిష్కరించవచ్చు. వృత్తి జీవితంలో సహనం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సహనం ఉంటేనే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. సామాజిక జీవితంలో సహనం అనేది అవసరమైన గుణం. వివిధ మతాలు, సంప్రదాయాలు, భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్న సామాజిక వాతావరణంలో సహనం ఉండడం ఎంతైనా తప్పనిసరి. సహన గుణం వల్ల అనేక రకాల లాభాలుంటాయి. అందులో ముఖ్యమైనవి మానసిక శాంతి. సహనం మనిషికి మానసిక శాంతిని చేకూరుస్తుంది. సహన గుణం వల్ల అనేక రకాల లాభాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి మానసిక శాంతి. సహనం మనిషికి మానసిక శాంతిని చేకూరుస్తుంది. సహనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. సహనం వలన మానవ సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో స్నేహితులతో, సహచరులతో సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మనిషి అన్ని రంగాల్లో విజయాన్ని సాధించవచ్చు. మనం నిరంతరం కృషి సల్పి లక్ష్యాలను చేరుకోవడం సులభతరం అవుతుంది. ఇక అనుభవం వలన సహనం పెరుగుతుంది. ఎన్నో సందర్భాలలో విషమ పరిస్థితులను ఎదుర్కొని నేర్చుకోవడం జరుగుతుంది గనుక

0: మనిషికి సానుకూల ఆలోచనలు శాంతి సహనాన్ని వృద్ధి చేస్తాయి. మన ఆలోచనలు చర్యలను నియంత్రించుకోవడం ద్వారా సహనం అలవాటు అవుతుంది. మహాత్మాగాంధీ తన సహనం అహింసా సిద్ధాంతం ద్వారా భారత స్వాతంత్ర్య పోరాటాన్ని విజయవంతంగా నడిపారు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అణగారిన ప్రజలు స్వాతంత్ర్యం పొందేందుకు సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపి తన సహనంతో ఆ దేశ ప్రజలను విముక్తం చేశారు. మదర్ థెరీసా తన సహనంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు అనాథలకు ఆదరణ అందించి కీర్తి ప్రతిష్టల్ని అందుకున్నారు. మానసిక శాంతి, ఆరోగ్యం, సత్సంబంధాలు, విజయం అన్నీ సహనంతోనే పొందగలం కాబట్టి మనం ప్రతిరోజు సహనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మన జీవితాన్ని మరింత ఆనందకరంగా, ప్రశాంతంగా, విజయవంతంగా మార్చుతుంది. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి అని సహనం లేనివాడు ఎన్నటికీ విజయం సాధించలేడు అంటాడు స్వామి వివేకానంద. ఉదాహరణకు విద్యార్థి జీవితంలో సహనం చాలా ముఖ్యమైనది. కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడం మరియు మంచి మార్కులు పొందడం కోసం విద్యార్థులు సహనంతో చదవాలి. సహనం యొక్క మరో అంశం, ఇది మనకు ఇతరుల పట్ల సానుభూతి మరియు అర్థం అవగాహన చేసుకోవడంలో సహాయపడుతుంది. వృత్తిపరమైన జీవితంలో కూడా సహనం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. వ్యాపారంలో విజయం సాధించడానికి అనేక సార్లు మనం ఎక్కువ కాలం వేచి ఉండాలి, మరియు సహనంతో మన లక్ష్యానికి ముందుకు సాగాలి. ఇది మనకు ప్రతికూల పరిస్థితులలో కూడా స్థిరంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి సహనం అనేది మనం మన జీవితంలో స్వీకరించవలసిన ఒక గుణం. ఇది మన వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు, సమాజంలో మనం ఇచ్చే కృషికి కూడా ప్రాధాన్యతనిస్తుంది. సహనం ద్వారా మనం మన లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా ఒక సమతుల్యమైన మరియు సుఖమైన జీవితాన్ని కూడా జీవించవచ్చు.
1: మీరు ఇంతవరకు భావన కార్యక్రమంలో సహనం గురించి డాక్టర్ సిహెచ్ రవీందర్ గారి లఘు ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో గణేష్ పంచరత్నం వినాయక కీర్తనలు వింటారు.

పై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో వేరుశనగ విత్తన నిల్వలో జాగ్రత్తలు అనే అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వేరుశనగ కాయలను ఏ విధంగా నిల్వ చేసుకుంటే చక్కగా విత్తనానికి మార్కెట్లో ధర సంపాదించుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజె పంటల్లో వేరుశనగ ప్రధానమైంది. ప్రస్తుతం అనేక ప్రాంతాలలో రబీ వేరుశనగ కోతలు ప్రారంభమైనాయి. కొన్ని చోట్ల వేరుశనగ కోతలు పూర్తయ్యాయి. ఈ కోతలు పూర్తయిన తర్వాత జాగ్రత్తలు పాటిస్తేనే ఈ విత్తనాన్ని రాబో వానకాలంలో వాడుకోవచ్చు. లేదంటే విత్తనం పుచ్చుపట్టి పనికి రాకుండా పోతుంది. ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే రైతులు వేరుశనగ కోతలు మొదలుకొని నిల్వ ఉంచేంత వరకు తగు జాగ్రత్తలు పాటించాలి. వేరుశనగను ఎప్పుడు కోయాలంటే 70-80% మొక్కల ఆకులు కొమ్మలు పసుపు వర్ణంగా మారి కాయడొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. వేరుశనగ కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కోసిన పంటను తగిన తేమ అంటే 9% వచ్చే వరకు మొక్క నుండి కాయలు వేరు చేయటకు ముందు ఎండబెట్టాలి. ఇది రెండు విధాలుగా చేయాలి. పైభాగానికి వచ్చినట్లు వేరుశనగ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కను కర్రలకు కట్టి కాయలు ప్రక్కలకు వచ్చేటట్లు చేసి ఎండబెట్టాలి. కాయలలో ఎక్కువ తేమ శాతం ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7-8% తీసుకురావాలి. ఇందుకు గాను వేడిగాలిని వదిలే పరికరాన్ని ఉపయోగించడం వలన కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టకుండానే తేమను తగు శాతానికి తీసుకురావచ్చు. కాయలను కదిలిస్తే గల్లుమని శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం. కాయలు పూర్తిగా ఎండకముందే వర్షం వస్తే వర్షం ఆగిన తర్వాత కాయలు మరలా ఎండబెట్టాలి. లేదంటే శిలీంధ్రాలు త్వరగా ఆశిస్తాయి. రబీ కాలంలో పీకేటప్పుడు వాతావరణ ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు, నీడలో ఆరబెట్టాలి. ఎండ తీవ్రత 11:00 వరకు, 4:00 తర్వాత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆరబెట్టుకోవచ్చు. ఎండబెట్టేటప్పుడు వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ ఉంచుకోవాలి. ఇక వేరుశనగ కాయలను నిల్వ ఉంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేరుశనగ కాయలను నిల్వ చేయడానికి శుభ్రమైన లోపల పాలిథీన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5% మలాథియన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టాలి. ఈ గోనె సంచులలో కాయలతో పాటు వేపాకులు కానీ వేప గింజల పొడి కానీ కలిపి నిల్వ ఉంచినప్పుడు పురుగుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కాయలను నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న గదిలో ఉంచాలి. బస్తాలను నేరుగా నేలపై పెట్టకుండా 1 అడుగు ఎత్తు చెక్క బల్లలను పరిచి వాటి మీద ఈ మూటలను ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున ఒక వరుసలో అమర్చాలి. వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి. కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వ చేసే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. గాలిలో తేమ 65-70% మధ్య ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఉంటే శిలీంధ్రాలు అభివృద్ధి చెందుతాయి. కాయలను నెలకి ఒకసారి పరిశీలించి పురుగు ఉధృతిని బట్టి క్రిమి సంవారక మందుల్లో ముఖ్యంగా మలాథియన్ 5 మిల్లీలీటర్ లేదా డైక్లోరోపాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి సంచులపైన నిల్వ ఉంచే గదులలోని గోడలపైన పిచికారి చేసుకోవాలి. వేరుశనగ కాయలను గోదాములో ఉంచినప్పుడు పెంకు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. కనుక కిలో కాయలకు 5 మిల్లీలీటర్లు వేప నూనె చొప్పున కలిపి ఉంచినచో దాదాపు 4-5 నెలల వరకు ఎటువంటి పురుగులు ఆశించకుండా ఈ వేరుశనగ కాయలను చక్కగా నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ పద్ధతులను పాటిస్తే కాయలను నిల్వ ఉంచుకొని చక్కటి విత్తనం కోసం మనం తయారు చేసుకోవచ్చు వచ్చే సంవత్సరానికని వివరించారు. ఈ వివరాలన్నీ మనం పాటిస్తూ చక్కటి పంటలను పండించి లాభాలు పొందాలని అందరము ఆశిద్దాం.

0: పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
3: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: ఏందయ్యా ఎడిపోతున్నావు?
3: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
6: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి సమయం 6:45 కాస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
3: కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని, ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన

0: తెలంగాణ దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ
2: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% ఈ భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని, నిబద్దతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ
3: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ 2 ఏళ్లలోనే 1170 కోట్లు నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినటువంటి పరిస్థితి.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్టస్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
4: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. अथ वार्ताः. राष्ट्रीय राजधान्यां नवदिल्ल्यां 18 ब्रिक्स शिखर सम्मेलनं सम्पन्नम्. सम्मेलनस्य समापन वेलायां प्रधानमंत्री नरेन्द्र मोदी विशेषतया निरूपितवान् यत् विविधता एव ब्रिक्स समूहस्य अभिज्ञानं भवेत्. सहकारः अस्य प्रेरणा स्यात्, अथ अस्य प्रगतिः समग्र मानवतायाः हिताय भवेत्. द्विदिवसीयस्य अस्य शिखर सम्मेलनस्य अन्तिमे दिने स्वकीय समापन संबोधने प्रधानमंत्री अवोचत यत् ब्रिक्स इति न केवलं राष्ट्राणां समूहः अपितु समाधानानां एकं पारिस्थितिकी तंत्रं वर्तते. तेन प्रतिपादितं यत् विगतयोः दिनद्वयोः जाताभिः मन्त्रणाभिः अयं दृढप्रत्ययः अधिकं पुष्टंगतः. श्रीमोदी आशां प्राकटयत् यत् सम्मेलने स्वीकृतं नवदिल्ली घोषणापत्रं ప్రకటిత దృష్టయ ఆగామి సహకారాయ చ సుస్పష్టాం దిశం నిర్దిశేత్. సహ సర్వాణి నిష్పన్నాని పరిణామాత్మక లక్ష్యాణి సమయబద్ధ కార్యేషు పరిణమయితుం అంత్యోదయ ప్రభావం జనయితుం చ బలం అదదాత్. ఇతః పూర్వం ఉద్ఘాటన భాషణే ప్రధానమంత్రి మోదీ న్యరూప్యత యత్ బ్రిక్స్ సమూహే సుదృఢతాయాః సంవర్ధనే విశేష బలం దత్తమస్తి. యతో హి వైశ్విక సంక్రమణేన జలవాయు ఆపద్భిః ఆపూర్తి శృంఖలా విఘ్నైశ్చ స్పష్టీభూతం యత్ అద్యతనస్య పరస్పర సంబద్ధస్య విశ్వస్య కోపి సంకటః కేవలం ఏకస్మిన్నేవ క్షేత్రే సీమితః న తిష్ఠతి. విదేశమంత్రాలయేన విజ్ఞాపితం యత్ నవదిల్ల్యాం సంపన్నేన అష్టాదశ

0: वेषणानि आचरितानि। एतदतिरिच्य तेन विश्वनेतृभिः अन्ताराष्ट्रियसंस्थानां प्रमुखैश्च सह काश्चन अनौपचारिकाः संक्षिप्तमन्त्रणाः अपि विहिताः। एताभिः मन्त्रणाभिः द्विपक्षीयसम्बन्धानां दृढीकरणाय, परस्परहितसम्बद्धेषु विषयेषु विचारविमर्शाय, अथ च क्षेत्रीयवैश्विकघटनाक्रमेषु स्वदृष्टिकोणस्य आदानप्रदानाय महत्वपूर्णः अवसरः समुपलब्धः। केन्द्रीयगृहमन्त्री अमितशाहः अद्य मुम्बईनगरे 26-अधिकद्विसहस्रतमस्य हिन्दीदिवसस्य अथ च 6ष्ठस्य अखिलभारतीयराजभाषासम्मेलनस्य उद्घाटनसत्रं सम्बोधयिष्यति। कृत्स्नेहि देशे अद्य गणेशचतुर्थीपर्व महता भक्तिभावेन श्रद्धया च आचर्यते। अयं पावनदिवसः ऋद्धिबुद्धिसिद्धीनां प्रतीकभूतस्य भगवतः श्रीगणेशस्य जन्मोत्सवत्वेन आमान्यते। विनायकचतुर्थी उत गणेशोत्सवः इति नाम्ना प्रसिद्धः अयं दिनविशेषः 10-दिवसीयानाम् उत्सवकार्यक्रमाणां शुभारम्भं सूचयति, यस्मिन् भक्ताः स्वकीयगृहेषु मण्डपेषु च भगवतः गणेशस्य मृण्मयीं प्रतिमानं प्रतिष्ठाप्य विधिवत् पूजार्चनं कुर्वन्ति। भारतऋतुविज्ञानविभागेन अद्य गुजरातराज्ये अतितीव्रवृष्ट्यै नारङ्गवर्णपरा सञ्चेतना प्रकाशिता। ऋतुविज्ञानविभागानुसारम् अद्य राष्ट्रियराजधान्यां नवदिल्ल्यां, हरियाणाराज्ये, चण्डीगढे, पञ्जाबे, पूर्वराजस्थाने, असमे, अरुणाचलप्रदेशे च अतिवृष्टिः सम्भाव्यते। गतरात्रौ दुबईनगरे अनुष्ठितायां महिलानां 20-प्रतिविंशतिः एशिया चषक प्रतिस्पर्धायाः अन्तिमस्पर्धायां भारतेन श्रीलङ्कादलं 270 धावनाङ्कैः पराजितम्। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्र इप्पुडु జిల్లా సమాచార లేఖ. ఈరోజు జనగాం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ బి నరసింగరావు.
2: ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ, పదోన్నతులు, సేవా అంశాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పరిధిలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ డీఆర్ఎస్సీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా పరిధిలో సుమారు 46 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి మార్గాన్ని అధికారులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల సిబ్బందితో కలిసి పరిశీలించారు. జనగామ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం జిల్లా ప్రగతి నివేదికను తెలిపారు. ఉత్తమ ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. జనగామ జిల్లా వ్యాప్తంగా 1,87,214 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా స్మార్ట్ రేషన్ కార్డును కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. 11 ప్రత్యేక ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు క్యూఆర్ కోడ్ వంటి భద్రత ఉందని, నకిలీ చేయడం సాధ్యం కాదని, లబ్దిదారులు రేషన్ కార్డులను అత్యంత జాగ్రత్తగా భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ వివరాలను నమోదు చేస్తున్నారు. హైరిస్క్ గర్భిణీలను ప్రత్యేకంగా గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నారు. రక్తహీనత నివారించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆపరేషన్లు తగ్గించి వైద్యపరంగా అనుకూలమైన సందర్భాల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జనగామ జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో 5,674 మంది లక్ష్యంగా నిర్దేశించారు. 14 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ ఈ టీకాలను వేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు టీకాలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. హెచ్పీవీ టీకా ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రయోజనాలపై పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. టీకాల పురోగతిని ఆన్లైన్ యాప్లో నమోదు చేశారు. అదేవిధంగా జిల్లాలో అసంక్రమిత వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రజలకు విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ప్రధానంగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి అసంక్రమిత వ్యాధులను ముందుగా గుర్తించేందుకు ప్రతి ఒక్క

0: గారికి అవసరమైన పరీక్షలను నిర్వహించారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు కలెక్టరేట్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, జననం మరణ ధృవీకరణ పత్రాల జారీ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జనగామను మాదక ద్రవ్యాల నిర్మూలిత జిల్లాగా తీర్చిదిద్దాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు. జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహనా సదస్సును నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత హాజరై ప్రసంగించారు. గురువులే సమాజ భవిష్యత్తు నిర్మాణ శిల్పులని, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి గ్రామాలను అభివృద్ది చేస్తున్నట్లు జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. జనగామ జిల్లాలోని తరుగొప్పుల మండలం సోలిపురం, అంకుశాపురం గ్రామాలలో వివో భవనాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా మాట్లాడారు. తరిగొప్పుల ఎత్తైన ప్రాంతం కావడంతో చెరువుల్లో నీటిని నింపడం సాధ్యం కాలేదని, దసరా పండుగ వరకు నీటిని నింపి మళ్లీ గ్రామానికి వస్తానని అన్నారు. తరిగొప్పుల నర్మట మండలాల అభివృద్ది కోసం గతంలోనే 105 కోట్లతో పలు అభివృద్ది పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని జనగామ జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడల యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1,27,00,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను 326 మందికి అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు.
1: జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. వార్తల వివరంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్టు చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు, ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్యదేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.

0: India's chairship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our four priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairship this year.
1: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జలవనరులలో నిర్మజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్టపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
2: हम सभी एनडीए के घटक दल और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक సేవా సంకల్ప్ అభియాన్ కో లేకర్ హమ్ దేశ్ కి జనతా తక్ పహుంచ.
1: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం.

0: ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమంలో వినాయక చవితి సందర్భంగా వినాయక వైభవం ప్రత్యేక అంశంపై నివేదిక.

శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనమంతా ఆశాజీవులం, అందుకే మనకెప్పుడు మంచి జరగాలని, మంచిని కోరుకుంటూ మనకు కనిపించకుండా ఉండే ఆ దైవశక్తిని ఎల్లవేళలా వేడుకుంటూ ఉంటాం. ఆ వేడుకోలను అందరికంటే ముందుగా విని కనికరించే దైవమే ఆ ఉమాశంకరుల పుత్రుడైన గణపతి. అందుకే ఆ దేవదేవుని పుట్టినరోజైన వినాయక చవితిని మనమంతా ఎంతో ఆడంబరంగా సంబరాలతో ప్రతి ఇంటిలోనూ వాడవాడల్లోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటాం. మనది ప్రధానంగా వ్యవసాయక దేశం, వర్షాధారపు జీవనం. వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలన్నీ నిండుకుండల్లాగా మారి ఏడాది పొడుగునా మనకు ఏ ఇబ్బందులను కలిగించకుండా చేసిన ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేసుకునే పండుగనే ఈ గణేష చతుర్థి. నీటి సంపదతో పాటు ధాన్య సంపదను కూడా సమృద్ధిగా ప్రసాదించి మా అందరినీ ఆదుకోవాలని చేసుకునే ప్రజల పండుగ ఇది. ఆషాఢమాసంలో మొదలైన వర్షాలు శ్రావణ మాసంలో అడుగడుగునా కురుస్తాయి. ఆ తరువాత వచ్చే భాద్రపద మాసంలో చేసుకునే అపురూపమైన పండుగనే ఈ గణేష చవితి. ఓం గం గణపతయే నమః అంటూ మనం ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా మనం ఆ ఆదిదేవుడైన గణేశుణ్ణి ప్రార్థించినాకనే ప్రారంభించుతాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనేది మనం నిత్యం పూజించే గణపతికి చేసే ప్రార్థన. భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను విరజిమ్ముతూ వంకర ముఖాన్ని కలిగి ఉన్న ఓ దైవమా, మేము చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడమని ప్రార్థించుతూ ఆ దైవాన్ని వేడుకునే ప్రార్థనా శ్లోకమిది. ఆ దేవగణాధిపతిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతిరోజు షోడశోపచారాలతో పూజించుతుండాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది. ఆ పార్వతీపుత్రుని పూజించిన తర్వాతనే మనం ఏ దేవతా పూజనైనా లేదా ఏ శుభకార్యమైనా చెయ్యాలి. అందుకే గణపతి జన్మించిన భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే ఈ రోజున విశేషంగా మండపాలలో ప్రతిష్ఠించుకొని వేడుకతో సామూహికంగా ధూప దీప నైవేద్యాలతో మనం ఆ దేవుణ్ణి పూజించుకుంటున్నాం. గణపతి నవరాత్రులలో మహాకాయాన్ని కలిగిన ఆ వినాయకుని ఉత్సవమూర్తిని విధిగా షోడశోపచారాలతో పూజించి అలంకరించాలి. ప్రతిరోజు మండపంలో భారీ రూపంలో ఉన్న ఉత్సవమూర్తిని పూజించడానికి సౌకర్యంగా ఉండదు కనుక ప్రత్యామ్నాయంగా నిత్య పూజను చేయటానికి ఒక ఉపమూర్తిని కూడా మండపంలో పెట్టి ఆవాహనం చేసి పూజించడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. చిన్న విగ్రహాన్ని పెట్టి పూజించాలనే దానికి శాస్త్ర ప్రమాణం మాత్రం లేదు. పసుపు గణపతిని మాత్రం చేసి పూజించాలని మాత్రమే శాస్త్రం చెబుతున్నది. ఓం గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నూతి సీద సాధనం. భూతకణాలకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసులవు, పోల్చదగిన కీర్తిశ్రేష్ఠులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణ్యుడవు, సర్వజగత్తుకు అధిపతివి, రాజాధిరాజువైన ఓ గణపతి, మా కోర్కెలు తీర్చడానికి, మా ప్రార్థనలను వినడానికి ఈ పూజా సమయంలో ఈ ఆసనాన్ని అలంకరించమని చేసే ప్రార్థించే శ్లోకమిది. ఆ దేవదేవుణ్ణి ఆవాహనం చేసే ఈ శ్లోకం మన నాలుగు వేదాలలో మొట్టమొదటిదైన ఋగ్వేదంలో చెప్పబడింది. సర్వజగన్నియంతయైన పూర్ణ పరమతత్వమే గణపతి తత్వం. ఎందుకంటే గణానాం పతిహి గణపతిహి అంటే సమూహాలను పాలించే పరమాత్మనే గణపతి. అన్ని విధాలైన గణాలకు సత్తాను స్ఫూర్తిని ఇచ్చే పరమాత్మనే గణపతి. సృష్టి స్థితి లయత్వాలతో జగత్తును నియంత్రించుతూ పరిపాలించే గుణాలు ఎవరిలో ఉంటాయో అతనే బ్రహ్మ. అంటే వినాయకుడు బ్రహ్మదేవుని కంటే కూడా గొప్పవాడని ఈ ప్రార్థనలో ప్రశంసింపబడింది. గణపతి జ్యేష్ఠరాజు, సర్వజ్యేష్ఠులకు అధిపతి, సర్వజ్యేష్ఠులైన బ్రహ్మాదుల మధ్య ప్రకాశించుతూ ఉండేవాడు. ఆ గణేశుడే శివపార్వతుల తపస్సు వలన ప్రసన్నుడై పార్వతీ తనయుడుగా ఆవిర్భవించాడని ఇందులోని విశేషార్థం. వాగీషాద్యా సుమన సర్వాన్ అర్థానాం ఉపక్రమే యమ్నత్వా కృతకృత్యాస్తు తమ్నమామి గజాననం.
బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ తమ తమ కోర్కెల్ని ఏ ఆటంకాలు లేకుండా ఎవరి దయ వలన అయితే సాధించుకుంటూ ఉంటారో ఆ దేవదేవునికి నేను నమస్కరించుతుంటాను అనే ప్రార్థనా శ్లోకం ఇది. దేవతలే అంతగా విలువ ఇచ్చే ఆ దేవతామూర్తి ముందు మనమెంత వాళ్ళం. అందుకే భారతీయులమందరం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని అక్షర శ్రీకారానికంటే ముందు ప్రధాన దైవానికి పూజ చేసేటప్పుడు ఏవైనా

కొత్త పనులను చేసే ముందు ఆ గణపతి ప్రార్థన చేసిన తర్వాతనే ముందుకెళ్తుంటాం. ఆ గజాననుని అనుగ్రహంతోనే అన్నింటినీ సాధించుకోగలుగుతుంటాం. అది ఆ ఆదిదేవునిలో ఉండే దివ్యశక్తి. తెల్లటి వస్త్రాన్ని ధరించి చంద్రుని వంటి కాంతి కలిగి ధర్మార్థ కామ మోక్షాలను 4 వేదాలను 4 చేతులుగా ధరించి ప్రసన్నంగా ఉండే ముఖాన్ని కలిగి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపుడవైన ఓ గణపతి, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్థన ఇది. విష్ణుం అంటే సర్వవ్యాపకుడైన దేవతామూర్తి అని అర్థం. విష్ణుదేవుని సైన్యాధిపతి అయిన విశ్వక్సేనునికి కూడా ఈ ప్రార్థన వర్తించుతుంది. ఇందులో ఆ వినాయకుని పేరు లేకున్నా ఈ శ్లోకంతోనే మనం గణపతి ప్రార్థనకు శ్రీకారం చుడుతున్నాం. అగజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పార్వతీదేవి యొక్క ముఖమనే కమలానికి సూర్యకిరణాల వంటి వాడు, ఎప్పుడూ అందమైన ఏనుగు ముఖంతో అలరించుతూ ఉండేవాడు, ఎప్పుడూ తన భక్తులకు కోరికలను ప్రసాదించుతూ ఆ ఏనుగు ముఖానికి ఒకవైపు దంతాన్ని కలిగి ఉండే ఆ ఏకదంతుడైన గణపతిని నేనెప్పుడూ ఉపాసించుతూ స్మరించుకుంటూ పూజించుతూ ఉంటాననేది ఈ ప్రార్థనలోని పరమార్థం. ఏకదంతుడంటే ఒక దంతం కలవాడు అని అర్థం. ఒకే దంతంతో ఉండడంలోనూ ఒక తత్వం ఉంది. మగ ఏనుగుకి 2 దంతాలుంటాయి, ఆడ ఏనుగుకు అసలు దంతాలే ఉండవు. ఈ దేవునికుండే గజాననం మాత్రం స్త్రీ పురుషాత్మకం. ఒక పక్క దంతం కలిగి ఉండి పురుషునిగా, మరొక పక్క దంతం లేక స్త్రీ లక్షణంతో ఉండడం అనేది అతని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల్లాగా అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపే సంకేతం ఇది. అతనికి మొదట్లో 2 దంతాలున్నాయి. కుడివైపున ఉన్న దంతాన్ని తాను ఊడవిరక్కున్నాడు. ఎందుకంటే ఒక కథ ప్రకారం వ్యాసుడు భారతాన్ని చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు హిమాలయపురాధిపై రాయవలసి వచ్చిందని, వ్రాసే సాధనం ఏమీ లేకపోవడం వల్లనే తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించుకున్నాడనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. గజ ముఖాసురుడనే రాక్షసుడు ఏ ఆయుధం వల్ల కూడా చంపబడకపోవడంతో ఆ గణేశుడు తన దంతాన్నే పెరికి ఆయుధంగా వినియోగించి అతన్ని సంవరించాడనే మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. అసలు గజాననునికి ఆ పేరు ఎలా వచ్చింది, అతను ప్రత్యేకంగా గజముఖుడు ఎందుకైనాడనే దానికి వేరే పురాణ కథ ఉంది. కైలాసంలో ఒకనాడు పరమశివుని రాక గురించి విన్న పార్వతీదేవి చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసిందట. ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వద్దు అని చెప్పిందట. ఆ బాలుడు సాక్షాత్తు పరమశివుణ్ణే ఎదుర్కొని ఆ తల్లి ఆజ్ఞను నెరవేర్చినాడంట. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతనిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళినాడట. అప్పటికే పార్వతీదేవి స్నానాన్ని ముగించుకొని చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురుచూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణ చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం ప్రస్తావనకు వచ్చింది. శివుడు చేసిన పని విని ఆమె ఎంతో దుఃఖించిదే. శివుడు కూడా చింతించి ఉత్తరం వైపు ముఖం చేసి పడుకున్న గజాసురుణ్ణి చంపి అతని శిరస్సుని అతికించి ఆ బాలుని బ్రతికించాడట. అందువల్ల అతనికి గజాననుడుగా పేరు వచ్చిందని చెబుతారు. అతని వాహనం అనింజుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులకు భక్తిశ్రద్ధలతో కొలుస్తుండేవాడు. ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి, మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుసుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనకరించమని కోరారట. అయితే ఆ పదవికి వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారట. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, మీలో ఎవరైతే ముళ్ళు కాళ్ళలోని పుణ్యనదులు అన్నింటిలోనూ స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులవుతారు అనే పరీక్షను పెట్టాడట. దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనాన్ని ఎక్కి పరుగుతీశాడట. గజముఖుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో, తండ్రి, నా బలము బలహీనతలు తెలిసి కూడా మీరు ఇలాంటి షరతు విధించడం సబబేనా? నేను మీ పాదసేవకుణ్ణి కదా, నా మీద దయతలిచి ఏదైనా మీరే ఒక తరుణోపాయం చెప్పండి అని కోరాడట. అప్పుడు ఆ పరమశివుడు దయతో, సకృన్నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రకః. కుమారా, ఇది నారాయణ మంత్రం.
ఇది ఒకసారి జపిస్తే 300 కల్పాలు

పుణ్య నదులలో స్నానం చేసినట్టు అవుతుందనే పరిహారాన్ని చెప్పాడట. ఆ గణేశుడు ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించుతూ 3 సార్లు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడట. అక్కడ కుమారస్వామికి 350 నదులలో ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లు కనిపించినాడట. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక నేను ఏదో అన్నాను, నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నకే ఇవ్వండి అని వేడుకున్నాడట. అప్పటి నుండి ఆ ఏకదంతుడు విఘ్నరాజైనాడు.

స్కందమౌద్గల పురాణాల్లో వినాయకుడు విఘ్నేశ్వరుడుగా పూజింపబడడానికి వినాయక మహాత్మ్య విషయానికి సంబంధించిన ఒక కథ కూడా చెప్పబడింది. ఒకానొక సమయంలో అభినందనుడనే పేరు గల రాజు ఇంద్రునికి ఆవిర్భాగం ఇవ్వకుండా చేస్తూ ఒక యజ్ఞాన్ని ఆరంభించినాడట. ఆ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో కాలపురుషుణ్ణి పిలిపించి యజ్ఞాన్ని భగ్నం చేయమన్నాడట. అదే అదనుగా ఆ కాలపురుషుడు సత్కర్మ వినాశనానికి విఘ్నాసురుడు అనే రాక్షసునిగా మారి అభినందనుడనే రాజును చంపి దృశ్య అదృశ్య రూపాలలో ఉంటూ సత్కర్మలను నాశనం చేస్తూ ఉండేవాడట. అప్పుడు వశిష్ఠాది మహర్షులు బ్రహ్మదేవుని ప్రార్థించి ఆ సృష్టికర్త ఆదేశానుసారం వాళ్ళు గణపతి స్తుతించితే శ్రీ గణేశుని వలన విఘ్నాసురుడు పరాజితుడై ఆయన శరణుజొచ్చి ఆయన ఆజ్ఞకు బద్ధుడయ్యాడట. అప్పటి నుండి గణపతికి విఘ్నరాజు అనే పేరు ఏర్పడిందని పురాణ కథలు చెబుతున్నాయి. అప్పటి నుండి గణపతి పూజ, గణపతి స్మరణ లేకుండా ఏ సత్కర్మ జరిగినా దానికి ఏదైనా విఘ్నం కలుగుతూ ఉంటుందనే విశ్వాసం ఏర్పడింది. కనుకనే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభించాలనే నియమం ఏర్పడింది. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పును భక్తులందరూ సమర్పించుకున్నారు. అలా విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని భుక్తాయాసంతో చీకటి పడే వేలకు కైలాసం చేరుకున్నాడట. ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు, చేతులు అసలు నేల కానితేనా, పుట్ట వంగితేనా? అలా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడట. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీ దొల్లుకుంటూ బయటకు వచ్చినాయంట. ఆ సన్నివేశాన్ని చూచిన పార్వతీదేవి దుఃఖించుతూ చంద్రుని, ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు అవస్థల పాలయ్యాడు, అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని శపించిందట. చంద్రుణ్ణి చూడకుండా తాము ఉండలేమని, దయతో ఆ శాపాన్ని ఉపసంహరించుకోమని దేవతలు ప్రార్థించడంతో ఆమె శాంతించి తన పుత్రుడైన గణేశుని పుట్టినరోజైన భాద్రపద చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మాత్రం ఆ శాప ప్రభావం ఉంటుందనే పరిహారాన్ని ప్రసాదించిందట. పొరపాటున ఈరోజు చంద్రుణ్ణి చూచిన వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు జాంబవంతుణ్ణి జయించి శమంతకమని సత్యభామాదేవి తండ్రి సత్రాజిత్తుకు తెచ్చి ఇచ్చిన కథను వింటే ఆ దోషం నుండి విముక్తులవుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అలా వీలు కాని వాళ్ళు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి సింహం చంపితే ఆ సింహాన్ని మీ నాన్న జాంబవంతుడు చంపి ఆ మణిని నీకు ఇచ్చాడు, ఏడవవద్దు అని జాంబవంతుని పుత్రుని ఉయ్యాలను ఊపుతూ ఉన్న దాసి పాడిన సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహతాహ సుకుమారక మా రోధీహి తవ ఏషా శమంతక అనే లాలిపాటను వినడంతోనే శ్రీకృష్ణునికి ఆ అపనింద తొలగిపోవడానికి దారి ఏర్పడిందనే భావాన్నిచ్చే శ్లోకాన్ని చదువుకోనైనా ఈనాటి చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చునని మన సనాతన ధర్మం చెబుతుంది. గణపతి మోదక ప్రియుడు. కుడుములనే ఉండ్రాళ్ళని, మోదకములని, లడ్డుకములని అంటారు. లక్షో లక్షపతి లక్ష్యో లయస్థో లడ్డుక ప్రియ లాసప్రియో లాస్యపరో లాభకృల్లోక విస్తృత అనే ఈ శ్లోకం శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రంలో ఉంది. లోకఖ్యాతి గడించిన గణపతిని లడ్డుక ప్రియుడని శ్రీ గణేష పురాణం చెబుతుంది. ఆ లడ్డుకాన్నే మనమిప్పుడు లడ్డూ అని అంటున్నాం. అందుకే వినాయకుణ్ణి ఆదిశంకరాచార్యుల వారు ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం అని గణేష పంచరత్న స్తోత్రంలో కుడుముల్ని నైవేద్యంగా పెట్టగానే ఆనందించే ఓ దైవమా అని ప్రస్తుతించారు. గణపతికి ఇష్టమైన ఈ కుడుముల్ని గురించి పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి శివ పార్వతులు బాల గణపతితో పాటు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళినారట. అత్రిమహాముని భార్య అనసూయాదేవి ఆ బాల గణపతి కోసం పంచభక్ష్య పరమాన్నాలను తయారు చేసి వడ్డించినా అతని ఆకలి తీరలేదని, చివరకు చక్కెర కలిపిన వరిపిండితో చేసిన ఒక్క మోదకాన్ని ఇవ్వగానే అతని బొజ్జ నిండిపోయి 20 ఒక్కసార్లు త్రేంచాడని పురాణాలు చెబుతున్నాయి.
అప్పటి నుండి 21 కుడుములను నైవేద్యంగా పెట్టి అందులో ఒక కుడుముని గణపతికి ఇచ్చి ఒక 10 దానం చేసి మిగతా వాటిని ఇంట్లో వాళ్లు తినే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. దానికి ప్రతిగానే ఆ దేవునికి నైవేద్యంగా మండపాలలో సమర్పించే లడ్డూకు అంత ప్రాధాన్యం ఏర్పడి ఉండవచ్చు. ఆకాశస్య విభో విష్ణు జలరూపో వినాయక. ఆకాశతత్వానికి ప్రతీక శ్రీమన్నారాయణుడైతే జలతత్వానికి ప్రతీక వినాయకుడు. అందుకే గంగాసుతాయ నమః అని శ్రీ గణేష అష్టోత్తర శతనామావళితో ఆ దేవుణ్ణి పూజించుతున్నాం. వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మట్టి విగ్రహంలో ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలి. కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహానికి 9 పాటు మాత్రమే దైవత్వం ఉంటుందని అంటారు. దైవత్వాన్ని ఆవాహన చేసి పూజించిన ఆ దేవుణ్ణి దైవత్వం లేకుండా పూజ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఆ దేవదేవునికి విఘ్నరాజ ఆధిపత్యం సిద్ధించిన 11వ రోజైన అనంత చతుర్దశి నాడు గాని, అంతకుముందు ఏదైనా బేసి సంఖ్య రోజున గాని ఆ మట్టి విగ్రహాన్ని విధిగా నిమజ్జనం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది. వినాయకుడు తన తల్లిదండ్రుల దగ్గరకు అనంత చతుర్దశి నాడే వెళ్ళినాడని కూడా ప్రతీతి. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ గణాధిప శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి అనే మంత్రాన్ని చెబుతూ విధిగా ఆ మట్టి గణపతిని కదిలించి 11వ రోజున లేక బేసి సంఖ్య రోజున నిమజ్జనం చెయ్యాలి. పరమేశ్వర స్వరూపుడవైన ఓ గణాయక, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి చెవితి నుండి ఇప్పటి వరకు పూజలందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా, ఏ దేవలోకం నుండైతే వచ్చావో బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి తిరిగి వెళ్ళి రమ్మని ప్రార్థించుతూ సాగనంపాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది. అందుకే వినాయక చవితికి గంగమట్టితో తయారు చేసి ఆవాహనం చేసిన ఆ గణపతి మూర్తిని మళ్ళీ యథాప్రకారంగా నీటిలోనే నిమజ్జనం చేయవలసి ఉంటుంది. ఈ గణేష చతుర్థి పర్వదినాన్ని జరుపుకునే భక్తులందరూ విధిగా మట్టి గణపతినే పూజించుతూ ఆ వినాయకుని అనుగ్రహాన్ని పొందుతారని ఆశించుతూ శ్రోతలందరికీ మరొక్కమారు వినాయక చవితి శుభాకాంక్షలతో స్వస్తి.

0: మీరింతవరకు వినాయక చవితి సందర్భంగా వినాయక వైభవం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు విందాం. ముందుగా కూలీ నెంబర్ 1 చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాసిన ఈ పాటను ఇళయరాజా స్వరపరిచారు.

వినబోతున్న పాట ఘంటసాల పాడారు. వినాయక చవితి చిత్రం నుండి సముద్రాల సీనియర్ వ్రాశారు, ఘంటసాల స్వరపరిచారు.

తరువాత మామవ పట్టాభిరామ, మణిరంగు రాగం, మిశ్రచాపు తాళం, ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

చివరిగా హిమగిరి తనయే శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతార్ కృతి.

మీరింతవరకు శ్రీ కల్వాటి వెంకటేశ్వర్లు మరియు బృందంచే నాదస్వరం విన్నారు. వాద్య సహకారం శ్రీ వి చిన్న వెంకట సుబ్బయ్య డోలు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 9:01. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ మహాగణపతి 72వ ఏటా 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా ముస్తాబయ్యాడు. విగ్రహానికి ఇరువైపులా సోమనాథ్, జ్యోతిర్లింగం, కాళీమాత రూపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ ఉదయం 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు, పకడ్బందీ, ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషం, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్ఐజీ లబ్దిదారులకు ఈ వారంలోనే ప్లాట్ల కేటాయింపు పత్రాలు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. డ్రాలో ఎంపికైన వారిలో 5521 మందిని అర్హులుగా తేల్చారు. ఒక్కో ప్లాట్పై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఉండగా మిగతా 6 లక్షల రూపాయలు లబ్దిదారులు చెల్లించాలి. కృత్రిమ మేధ మానవాళికి సహాయపడనప్పుడు, మానవ నియంత్రణలో లేనప్పుడు దాన్ని అభివృద్ది చేయడం వ్యర్థమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనదెళ్ల స్పష్టం చేశారు. ఏఐ భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని, ప్రయోజనాలు సమాజంలో అందరికీ అందాలని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏఐ వేగాన్ని తగ్గించి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న డారియో అమోదీ, ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ అభిప్రాయాలకు ఆయన మద్దతు తెలిపారు. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఆర్మీ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మెక్సికోలో జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారుడు నకానిషి జున్యాపై షూటౌట్లో 6-5 తేడాతో విజయం సాధించాడు. ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్గా డోలా బెనర్జీ తర్వాత 2వ భారతీయుడిగా ధీరజ్ రికార్డు సృష్టించాడు. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ ఆసియా కప్ టైటిల్ను సాధించింది. అయితే బీసీసీఐ నిర్ణయం ప్రకారం ఏసీసీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు జట్టు నిరాకరించింది. దీనిపై తామేమీ వ్యాఖ్యానించలేమని భారత కోచ్ అమోల్ మజుందార్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ తెలుగు చలనచిత్ర గీతాలు కార్యక్రమంలో ముందుగా బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట అమ్మ ఎవరికైనా అమ్మ చిత్రం నుండి. ఆత్రేయ రాశారు, ఇళయరాజా స్వరపరిచారు.

వినబోతున్న పాట ఏమండోయ్ శ్రీవారి చిత్రం నుండి. టిప్పు గంగ పాడారు, అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను శ్రీకాంత్ దేవాస్వర్ పరిచారు.

0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్.

0: ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాత్.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: పోలీస్
6: మిస్ సీమా,
5: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
5: కానీ నేను ఎందుకు?
6: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
6: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
6: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
5: హాయ్.
7: RBI అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
8: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
9: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
10: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
11: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మల్లిక.

అర్జున్ పాడారు సీను కేర్ ఆఫ్ అను. ఇది చిత్రం పేరు. పోతుల రవికిరణ్ రచన, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ రచన, మణిశర్మ సంగీతం, జై చిరంజీవ చిత్రం నుండి.

0: చిత్రసీమ ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రతం వైజ్ఞానిక తత్వం, శ్రీ సాగి కమలాకర్ శర్మ గారి ప్రసంగం.
1: గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. శ్రీ మహాగణాధిపతియ నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతి తత్వం ఇది ఒక విశేషమైన తత్వం. భారతీయమైనటువంటి ప్రతి దైవం వెనక ఒక విజ్ఞానం ఉంటుంది, ఒక విశేషం ఉంటుంది. అందరికన్నా ఎక్కువగా గణాధిపతి విశేషం లోపల ప్రత్యేకమైనటువంటి స్థితి కనపడుతూ ఉంటుంది. ఈ దైవ ఆరాధన అనేటప్పుడు మనం కేవలం ఒక విగ్రహము, విగ్రహానికి సంబంధించినటువంటి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఎక్కడో ఒక దగ్గర ఒక అనుమానం రాక మానదు మనకు. ఈ ఏనుగు ముఖం ఏంటి, ఏకదంతం ఏమిటి, ఇంతలా వానపొట్ట ఏంటి, దాని చుట్టూ ఒక పాము ఏంటి, ఈ కాళ్ళు చిన్నగా ఉండటం ఏమిటి, అసలు ఏంటి ఈ గణపతి తత్వం, ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు చేయాలి, చేసేటప్పుడు అనేక రకాల పత్రి పూజ వ్యవహారం ఏమిటి, ఉండ్రాళ్ళ నైవేద్యం ఏమిటి, ఇటువంటి చర్చ అంతా కూడా ఎప్పుడూ జరుగుతూ ఉన్నటువంటి చర్చే. సరే, ఏదో రకంగా దైవం కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఒక భయము భీతి అనేటటువంటి దాంతో చేసినటువంటి కాలమంతా చేసుకుంటూ వస్తున్నాం. కానీ కాలక్రమానుసారంగా ఆ పూజల లోపల కొంచెం ఇబ్బందికరమైనటువంటి ధోరణులు కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటి ధోరణి నుంచి మనము మనకుండేటటువంటి పూర్వవైభవమైనటువంటి భారతీయత, వైజ్ఞానిక సంప్రదాయం వైపు మళ్ళీ చూసుకునే అవసరం, అవకాశం మనకు తప్పనిసరిగా ఉన్నాయి ఇప్పుడు కూడా. అందుకని ఆ మార్గంలో వెళ్ళటం కోసం గణాధిపతి ఆరాధన, గణాధిపతి విశేషం గురించి తెలుసుకోవటం తప్పనిసరిగా అవసరం అవుతుంది. మనకుంటే దైవాల లోపల శివుడు అనేటటువంటి ఒక దైవం ఉంది. ఇతనికి లింగరూపమే ఆరాధన. లింగము అని అనగానే చూడగానే కనిపించేటటువంటిది మనకు మన భూమి యొక్క రూపమే లింగరూపంగా మనం భావన చేస్తాం. భూమే శివుడు. భూమికి చంద్రుడు తల మీద ఉండేటటువంటి శిఖరంలో పెట్టినట్టుగా కనపడుతూ ఉంటాడు. మన భూమికి కూడా చంద్రుడు ఉపగ్రహంలాగా కనపడుతూ ఉంటాడు. భూమి మీద 3 x 2 వంతులు నీళ్లు ఉంటాయి. శివునికి కూడా గంగాధరుడనే పేరు ఉంది. ఆకాశంలో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంటాడు గ్రహం కదా, అందుకని దిగంబరుడు అని పేరు పెట్టారు. తన చుట్టూ తాను తిరగటం వల్ల పగలు రాత్రి అనేది ఏర్పడుతుంటుంది కాబట్టి మనము కాలుడు అని పేరు పెట్టాం. ఎందుకంటే కాలాన్ని ఏర్పాటు చేసేటటువంటి వాడు అని అర్థం లోపల శివునికి కాలుడు అని పేరు పెట్టాం. ఈ విధంగా మనం చూసేటట్టయితే ఆకాశం నుంచి పడుతున్నటువంటి వర్షమే అభిషేక ప్రియ శివ, శివునికి అభిషేకమే ప్రియమైనది అని చెప్పడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ పడే వర్షం వల్ల భూమి నుంచి పుట్టేటటువంటి అనేక రకాల మొలకలు, అనేక రకాలైనటువంటి ఆకులు అలాలు మన హృదయాలలో ఉండే కోరికలకు ఒక సాఫల్యాన్ని తీసుకొస్తున్నాయి. కాబట్టి ఆ మార్గంలో కూడా ఇది కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా కనుక చూసేటట్టయితే భూమి ఉంటే సరిపోదు కదా, భూమికి ఒక ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దీన్నే మనము గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. గణాధిపతి కథలో కూడా ఇది ప్రత్యేకంగా ఉంటుంది. భూమి చుట్టూ ఉండే ఓజోన్ పొర లోపల ఉండే వాతావరణానికి మనం శ్రీమాత లేదా శ్రీదేవి అనే పేరు పెట్టుకొని శ్రీకారంతో పిలుస్తుంటాం. ఈ విషయం అంతా కూడా శ్రీ సూక్తం అనే వైదిక సూక్తం వర్ణిస్తుంది మనకు. అక్కడ ఓజోన్ పొర అనేటటువంటి పదం పాడకుండా హిరణ్య ప్రాకారము అనే పదంతో వాడుతూ ఉంటారు. ఆ హిరణ్య ప్రాకారము లోపల హిరణ్మయి అనేటటువంటి ఆవిడ ఉందని, ఆ దాన్ని పాడు చేయడానికి వచ్చిన వాళ్ళే హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు అవుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా భూమి చుట్టూ ఉండేటటువంటి ఒక వాతావరణపు పొర అనేటటువంటిది మిగిలిన గ్రహాలకు లేనటువంటి విశేషం ఇదంతా కూడా. ఆ వాతావరణ పొర అమ్మవారుగా మన వాళ్ళు భావన చేసేటట్టయితే ఈ రెండింటి మధ్య లోపల భూమికి మరింత ఆకర్షణ

ఆయన శక్తి పెంచడం అవసరమైనట్టుగా కనిపించింది. అందుకే అమ్మవారు నలుగు పిండిని ఒక బాలునిగా చేసింది, తన ఇంటి ముందర కాపలా పెట్టింది, శివుని కోసం ఎదురు చూస్తూ ఉంది. విష్ణువును పంపి గజాసురుని యొక్క హంతం చేసి భర్త యొక్క ఆగమనాన్ని నిరీక్షిస్తూ కూర్చుంది. ఆ గజాసురుడేమో తన తలకాయ తీసుకుని పోమని అడిగాడు మూలోకాలకు పూజ చేయమని చెప్పేసి. ఈ పిల్లవానికి ప్రాణం పోసింది, ఇంటి ముందర నిలబెట్టింది. మరి లోపలికి వచ్చేటప్పుడు శివునికి ఆ పిల్లవాడే అడ్డం పడటం మొదలు పెడితే ఆ పిల్లవాడిని తల తీసిపారేసి లోపలికి వచ్చాడు. అయ్యో, నేను ఇప్పుడే ప్రాణం పోస్తే అప్పుడే తలకాయ తీసేశారా అని చెప్పేసి ఆ వేడుస్తూ ఉంటుంటే తాను తీసుకొని వచ్చినటువంటి గణపతి తలను అక్కడ అతికించాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రకృతి శక్తి గురుత్వాకర్షణ ఎంతో కొంత అమర్చినప్పటికీ కూడా భూమికి ఆ గురుత్వాకర్షణ సరిపోలేదు. బలమైనటువంటి జీవులు అనేటటువంటివి ఏవైనా ఈ భూమిని మోయాలి అనేటువంటి భావన మొదటి నుంచి మనకున్న భారతీయ సంప్రదాయంలో ఉన్న దాంట్లో ఏనుగు అనేటటువంటిది చాలా బలమైన జీవిగా మనం చూస్తూ ఉంటాం. అందుకే భూమిని కూడా అష్ట దిగ్గజములు మోస్తున్నాయి అని పేరు మనకు కనపడుతూ ఉంది. ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనేటటువంటి 8 గజాలు 8 వైపుల ఉండి మోస్తున్నాయి అన్నట్టుగా పురాణ కథనం ఇది. ఇది పురాణ కథనమే కాదండి, లోపల ఉండే గురుత్వాకర్షణకు వేరువేరు రకాల రూపాలకు సంబంధించినటువంటి అంశం. ఈ ఏనుగు అనేది చేరటం ద్వారా కలిగింది ఏంటంటే ఇంతకుముందున్నటువంటి సాధారణమైనటువంటి గురుత్వాకర్షణ కాస్త విశేషమైన గురుత్వాకర్షణగా మారిపోయింది. ఈ విశేషమైన గురుత్వాకర్షణ కలుగుతున్న కొద్దీ మనకు వాతావరణం అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఆ వాతావరణం ఎంత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంటే అంతగా ఈ భూమి మీదకి వర్షాలు వ్యవహారం అంతా కూడా చాలా మంచిగా పడి ఈ చుట్టుపక్కల జీవజాతి ఉద్భవానికి వికాసానికి తోడ్పడుతూ ఉంటుంటాయి. అందుకే గురుత్వాకర్షణ అనేది అన్ని గ్రహాలకు ఉన్నప్పటికీ కూడా భూమికి విశేషంగా ఉండటం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ శివపార్వతులు ఇద్దరూ కలిసి ఒకరు ఏమో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తే శివుడు వచ్చి దాన్ని బలీయంగా చేసి మొత్తానికి గురుత్వాకర్షణ ఏర్పాటు చేశాడు. ఈ గురుత్వాకర్షణ శక్తికే గణపతి అని పేరు పెట్టుకున్నారు. ఆయన గజాననుడు అని పేరు పెట్టాడు. గజము ముఖము, ఆననము ముఖంగా కలిగిన వాడు అని అర్థం అన్నమాట. సరే, ఆ విధంగా కాలం గడుస్తూ ఉంటున్న కాలం లోపల ఈ గజముఖాన్ని మనం చూసే విధానం ఎట్లా ఉంటుంది అని చెప్పేశానంటే ఉత్తరం వైపు తల ఉన్నటువంటి ఏనుగు ముఖం కలిగినటువంటి గజానుడు దక్షిణం వైపు కాళ్ళు ఉండేటట్టయితే ఈ భూమి ఆకృతి ఎట్లా ఉంటుందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అభికేంద్ర బలం అనేటటువంటి దాని వల్ల భూమి మధ్యభాగం ఉబ్బెత్తుగా ఉంటుంది, ధ్రువాల వద్ద ఒత్తబడి ఉంటుంది. ధ్రువాల వద్ద ఒత్తబడ్డటువంటి చోట్లు ఉండటం వల్ల తల కాళ్ళు కొంచెం చిన్నగా చూపించి మధ్యభాగమైనటువంటి పొట్టభాగము బాగా ఉబ్బెత్తుగా ఉండటం వల్ల గణపతికి పొట్ట పెద్దగా చూపించడం అనేటటువంటిది ఒక సంప్రదాయంగా వచ్చినటువంటి మాట. ఆ సంప్రదాయం అదేవిధంగా కంటిన్యూ అవుతూ ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తికి ఆ తరంగ ఆకృతి, తరంగం అంటేనే మనకు నీటి మీద అలల్లాగా ఉంటుంది, సర్పాకృతిలో ఉంటుంది కాబట్టి భూమికి చుట్టూ ఉండేటటువంటి ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్సే ఒక సర్పం కాబట్టి సర్పమును నడుము చుట్టూ కట్టడం అనేటటువంటిది సర్ప యజ్ఞోపవీతుడు అని పేరు పెట్టడం అనేటటువంటిది గణపతికి ఒక వ్యవహారంగా కనిపిస్తూ వచ్చింది. ఇదంతా సదాశివ కుటుంబం. భూమి చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొర, లోపల ఉండే వాతావరణం, లోపల భూమి మధ్యలో ఉండేటటువంటి గురుత్వాకర్షణ శక్తి, చుట్టూ తిరిగేటటువంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగ శక్తి, ఇదంతా కలిపి మనకు సదాశివ కుటుంబం అనే పేరుతో పిలువబడుతూ ఉంటుందన్నమాట. ఈ సదాశివ కుటుంబంలో ప్రస్తుతం మనము భాద్రపద మాసం లోపల ఏదో సాధారణంగా కథాత్మకంగా చెప్పినప్పుడు అన్నాదమ్ములిద్దరు పోటీ పడ్డారు విఘ్నాధిపత్యం తన కోసం కావాలని చెప్పేసి. అన్న మరి భూమి ఆకర్షణ శక్తి కాబట్టి ఎక్కడ పోతే అక్కడే కనపడ్డాడు. తమ్ముడైనటువంటి కుమారుడు నాకన్నా అన్నవాడు గొప్పవాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఈ భాద్రపద శుద్ధ చవితి నాడే ఆయనకు విఘ్నాధిపత్యం ఇచ్చేశారు. ఆ విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత అన్ని ప్రదేశాలలో ఆయనకు కావలసిన సన్మానాలన్నీ జరిగాయి. 3 లోకాలకు తిరిగి వచ్చాడు, పెట్టినవన్నీ తిన్నాడు, తిరిగి వచ్చేశాడు హాయిగా. సాయంత్రం సమయం లోపల మరి తప్పనిసరిగా ఏదైనా ఉత్తమమైనటువంటి కార్యం తెచ్చుకున్న తర్వాత మంచి ఉద్యోగంలోకో మంచి విద్యలోకో వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేయడం భారతీయ సంప్రదాయంలో భాగం కాబట్టి తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామని చెప్పేసి రాత్రి ప్రారంభ కాలంలో ఆయనకు నమస్కారం చేయడం మొదలుపెట్టాడు. ఆ నమస్కారం చేస్తుంటుంటే మరి పొట్ట బాగా లావుంది, వంగలేకపోతున్నాడు, బాగా తిన్నాడు కూడా,
మరి అటువంటి సందర్భాలు

0: లోపల నమస్కారం చేయటంలో చాలా ఆయాసంగా ఉంది. పొట్ట కింది కానితే చేతురానవ్వు, చేతురానితే కాళ్ళు పైకి లేస్తాయి. ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ పడుతున్న సందర్భంలో శివుని తల మీద ఉండేటటువంటి చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాడు అనేటటువంటి సూత్రం మనకు. ఆ నవ్వడం వల్ల దృష్టి సోకింది అని, రాజ దృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత అని చెప్పేసి చెప్తాం. అటువంటి భావన ఏర్పరచుకున్న తర్వాత ఆ చంద్రుడు, రాజు అంటే చంద్రుడు, చంద్రుని దృష్టి సోకటం వల్ల గణపతి మరొకసారి మరణించటం జరిగింది. మొదటిసారేమో తండ్రి చేతనే తలదీసేయబడి ఏనుగు తల పెట్టబడ్డాడు, రెండవసారి మళ్ళీ కూడా మరణించాడు. పొట్ట బగిలై తిన్నవన్నీ కూడా ఆ ప్రదేశాల్లో దొరికిపోయాయి. ఇది గమనించే విధానం ఏమిటి అంటే, ఈ భాద్రపద మాసం లోపల ముఖ్యంగా చవితి ఈ సందర్భం నుంచి మొదలుపెట్టి కొంతకాలం పాటు భూమికి ఉండేటటువంటి ఆకర్షణ శక్తి లోపల లోపాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల అంటే చంద్రాకర్షణ ప్రభావం వల్ల, చంద్రుని యొక్క ఆకర్షణ ప్రభావం అనేది భూమి ఆకర్షణ మీద తీవ్రంగా పనిచేసేటువంటి సమయం. మామూలుగానే మనకు పౌర్ణమి అమావాస్య లోపల చంద్రుని ఆకర్షణ శక్తి మన మీద బాగా పనిచేస్తుంది అనేటటువంటిది మనకు కొన్ని కొన్ని ప్రదేశాల్లోనూ మనం చూస్తాం, సముద్రాల దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా అలలన్నీ కూడా ఎగిసి ఎగిసి పడుతూ ఉంటుంటాయి, అది అయిపోతుంటుంది. కానీ తర్వాత కనిపించేటువంటి సందర్భాల లోపల మాత్రం మనకు భాద్రపద మాసంలోనే ముఖ్యంగా ఈ చంద్రుని యొక్క ఆకర్షణ శక్తి భూమి మీద బాగా పడుతూ ఉంటాం, కనపడుతూ ఉందన్నమాట. మళ్ళీ కూడా ఆమె కోపం వచ్చేసింది, మూరు కూడా నా కొడుకును నీ దృష్టి వల్లనే మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళందరికీ కూడా నీలాపనిందలు వస్తాయని చెప్పించినట్టుగా కథ కనపడుతూ ఉంటుంది. తర్వాత దీనివల్ల అనేక రకాలైన ఇబ్బందులు చూసి వెంట వెంటనే బ్రహ్మాది దేవతలు వచ్చేసి ఆ పిల్లవాడిని మళ్ళీ బతికిస్తే, ఏ రోజైతే చంద్రుడు నా కుమారుని చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు చంద్రుడిని చూడకపోతే సరిపోతుంది అని చెప్పిచ్చే శాప అవకాశాన్ని ఇచ్చినట్టుగా చూపిస్తూ వస్తారు. దీని అర్థం కూడా ఏమిటంటే, ఖచ్చితంగా మనకు కనిపించేటటువంటి మాట, చంద్రుని యొక్క గురుత్వాకర్షణ ప్రభావము భూమి యొక్క గురుత్వాకర్షణ మీద తీవ్రంగా వ్యతిరేకంగా ఉండేది ఈ భాద్రపద శుద్ధ చవితి ఈ సమయాల లోపల అని చెప్పేసి, ఇక్కడి నుంచి కూడా కొంతకాలం ఉంటుందని చెప్పేసి దీనికి నవరాత్రులు అనే పేరుతోని, ఈ భూమికి సన్నిహితంగా మీరు మెలగండి, భూమికి దూరంగా ఉండకండి, మట్టితోనే ఒండు మట్టితోని తెచ్చుకొని మీరు గణపతిని తయారు చేసుకోండి, గణపతి మీరే తయారు చేసుకోవాలని. పూర్వకాలం అంతా కూడా ఇళ్లలో వాళ్ళు వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు, అందుకని మీరే తయారు చేసుకోండి, మీ దగ్గరే పెట్టుకోండి, ఇంట్లో పూజలు చేయండి, నవరాత్రుల పూజలు చేయండి. అప్పట్లో వచ్చేటటువంటివి ఇంకా ఇప్పుడే వర్షాలు పడతాయి కాబట్టి ఇంకా పుష్పాల వరకు పూర్ణంగా రావు కాబట్టి దొరికిన పుష్పాలతోనూ ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్ ఉండేటటువంటి ఆయుర్వేద విలువలతో కూడుకున్నటువంటి 21 రకాలైనటువంటి పత్రుల చేత పూజలు చేయండి అనేటువంటి మాట కూడా మనకు ఏకవింశతి పత్ర పూజగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనకు చూసేటట్టయితే పూర్తిగా ఒక విజ్ఞాన సంబంధమైంది. ఎందుకు గురుత్వాకర్షణ నమస్కారం చేయాలంటే, ఒక్క క్షణం గురుత్వాకర్షణే కనుక భూమికి మిస్ అయితే భూమి మీద ఉన్న సకల జీవరాశులు, సకలమైనటువంటి వృక్ష సంపదలు, సకలమైనటువంటి ఈ పర్వత సంపదలు, లోపల ఉండేటటువంటి జలము ఇదంతా కూడా విసిరి కొట్టబడుతుంది పక్కకు, అంత వేగంగా తిరుగుతుంది భూమి. కానీ ఆకర్షణ శక్తి వల్ల అట్లా మనం ఉన్నాం. మన బరువుల కారణమైంది గురుత్వాకర్షణ శక్తి. ఈ వాతావరణం ఏర్పడటానికి, ఈ మేఘాలు ఏర్పడటానికి కారణమైంది గురుత్వాకర్షణ శక్తి. అందువల్ల ఇటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి ప్రదేశంలో మనము మొట్టమొదటి పూజ ఆయనకు గనక చేయకపోయేటట్టయితే ఎవరికి పూజ చేసినా సరిపోదు అన్నట్టుగా గ్రాటిట్యూడ్ అని ఈ కాలంలో చాలామంది చెప్పుకుంటూ ఉండే మాట. మొట్టమొదటిసారిగా మనం కృతజ్ఞత ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి మాట వస్తే, మనము ఏ ప్లానెట్ మీద అయితే ఉన్నామో దానిని ఫస్ట్ మనని ఆపి ఉంచే శక్తికి నమస్కారం చేయాలని. మీరు మంత్రశాస్త్రం కూడా చూసుకునేటట్లయితే ఆ మంత్రశాస్త్రంలో భాగంగా చెప్పినటువంటి మాట మీకు, సర్వజనమే వశమాన యస్వాహ అని చెప్పేసి మంత్రం ఉంటుంది. దాంట్లో అందరు జనులను వశమానము చేసుకొనుగాక అనే మాట. ఇది ఎవరో ఒకరికొకరు వశం కావాలని పేరుతో చెప్పినటువంటి మంత్రం కాదండి. ఈ భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి, ఈ భూమి మీద ఉండేటటువంటి జనాలకందరికీ, భూమిలోని గురుత్వాకర్షణ శక్తి, భూమి మీద ఉండేటటువంటి సర్వజీవులకు కూడా ఆకర్షణతోని గట్టిగా వశము చేసుకుని ఉండుగాక అని చెప్పడానికి, దీనికి ఉండేటటువంటి బీజాక్షరాల్లో కూడా చాలా జాగ్రత్తగా చూపిస్తూ వస్తారు. లం అనే బీజాక్షరం ఉంటుంది, ఆ లం అనే బీజాక్షరానికి పృథ్వీతత్వంగా చెప్తాం. గమ్ అనే బీజాక్షరం మరొకటి ఉంటుందండి, ఇది ఆకర్షణ తత్వంగా చెప్తాం. అందుకనే గ్లౌ గమ్ అనే శబ్దాలను వాడతారు. ఇంగ్లీష్లో కూడా గమ్ అంటే అంటుకునేదే అని అర్థం. కాబట్టి ఏదైనా బీజాక్షరాలు గౌమ్ గ్లమ్ ఈ శబ్దాలకే మనం ఇప్పుడు గమ్ గణపతి ఏ నమః అని చెప్పడం, లంబు లంబోదరాయ నమః అని చెప్పేసి చెప్పడం, ఇంత పృథ్వీతత్వానికి సంకేతంగా చెప్పేటటువంటి మాటలు. అందువల్ల ఈ గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటిదే గణపతిగా మనం భావన చేస్తే, ఆ గణపతికి సంబంధించినటువంటి పూజ చేసుకోవటం అంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఎగరటం అని అర్థం కాదు, పరిపూర్ణంగా ఒక వ్రతంగా చేయటం అని అర్థం. ఇది వినాయక వ్రతం అన్నారు కానీ వినాయక పూజ అని చెప్పలేదు, వినాయక ఉత్సవం అని చెప్పలేదు, ఎగరటం దూకటం అని చెప్పలేదు ఇప్పుడు కూడా. ఎందులో ఆహారం కూడా నియంత్రించి తీసుకోవాలన్నారు. ఎక్కువ తక్కువ తింటే ఆ వినాయకుడిలాగా పొట్ట పగిలి కడుపులో నుంచి బయటపడతాయని ఆయన అని చెప్పేసి గుర్తు చేయటం. ఆహారం కూడా ఉడికించిన పదార్థం కొద్దిగా తీసుకోవటం అనేటటువంటిది, ఎక్కువగా మనసునంతా కూడా దైవత్వం వైపు కేటాయించడం, అవసరమైతే భక్తి మార్గంలో భజనలు అవి చేసుకుంటూ ప్రశాంతంగా కాలం గడపడం అనేది తప్ప, అనవసరమైనటువంటి ఎగురులు దూకుళ్లకు ఎప్పుడూ కూడా మీకు పూర్వకాలంలో అవకాశం లేదు. ఈ కాలంలో దీనికి బాగా ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ఈ సంప్రదాయం నుంచి మనం మళ్ళీ భారతీయత వైపు పూర్ణంగా మళ్ళాల్సిన అవసరం కనపడుతుంది. అంతేకాకుండా ఈ కథ చివరి లోపల మళ్ళీ చెప్పేటువంటి మాటల్లో కూడా మొత్తం జ్యోతిష సంప్రదాయం కనపడుతుంది. శ్రీకృష్ణుడి వారి కాలం వచ్చినప్పుడు కృష్ణుడికి కూడా ఈ వినాయక చవితి నాడు పాలల లోపల చంద్రుడి బొమ్మను చూస్తాడు. చూసినప్పుడు ఆయనకు కూడా నీలావనిందం వస్తుంది. సత్రాజిత్తు యొక్క శమంతక మణిని కృష్ణుడు దొంగిలించాడు అనేటువంటి మాట వచ్చింది. ఆ మాటను తీసిపారేసుకోవడం కోసం కొంతమందిని తీసుకొని అడవిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక సింహం ప్రసేనుడు అనేటటువంటి వాడుంటాడు. ఆ ప్రసేనుడిని ఒక సింహం మింగినట్టుగా కనపడుతుంది. ఆ సింహం మీదకి పెద్ద ఎలుగుబంటి దాడి చేసినట్టుగా కనపడుతుంది. ఆ ఎలుగుబంటి ఒక గుహల్లోకి వెళ్ళిపోయినట్టుగా ఆ గుహ లోపలికి కనిపిస్తూ ఉందన్నమాట. ఆ గుహల్లో నుంచి యుద్ధం చేసి ఆయన 28 రోజుల పాటు లోపల ఆ ఎలుగుబంటితో యుద్ధం చేసి చివరికి మళ్ళీ బయటికి వచ్చినట్టుగా కనపడుతుంది. దీంట్లో కనిపించేటువంటి సత్యం ఏంటంటే, మనకు ఆకాశం లోపల మఖా నక్షత్రం అని ఒక నక్షత్రం ఉంటుంది. అది సింహరాశికి సంకేతమైనటువంటిది. దాని పక్కనే మనకు ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా సప్తర్షి మండల నక్షత్రాలు అంటారు. మనకు నిజానికి గణపతి అనేటటువంటి వాణి ఉత్సవం నాడు ఉదయం 4 నుంచి 5 మధ్య లోపల మనం గనక తూర్పు వైపున ఆకాశాన్ని కనుక దర్శించేటట్టయితే వినాయక మండలం అనేది ఒకటి ఆకాశంలో ఉదయిస్తూ ఉంటుంది. ప్రతి పండగకు కూడా ఏదో రకమైనటువంటి ఉన్నత ఉత్సవం జరిగితేనేమో కొన్ని రకాల మండలాలు, ఇబ్బంది పెట్టేవైతే ఇంకో రకమైన మండలాలు అనేటటువంటి ఉదయిస్తూ ఉంటుంటాయి. వినాయక మండలం ప్రత్యేకంగా ఆకాశంలో ఉదయిస్తూ ఉంటుంది. ఆ ఉదయించిన రోజునాడు మనం ఈ వినాయక వ్రతం చేసుకోవాలి అనేది మనకు దీక్షగా చెప్పారు. ఆ వినాయక మండలం కనిపించేటువంటి విధానం మన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సూచన చేయడం జరిగింది. ఆ నక్షత్ర గణపతికి సంబంధించినటువంటి మఖా నక్షత్రము, దాని పక్కనే ఉండేటటువంటి సింహరాశికి సంబంధించినటువంటి విశేషం అంతా చూసినప్పుడు, ఈ ప్రసేనుడు శమంతకమణి అంటే సూర్యుడిని పట్టుకొని వెళ్తున్నట్టుగా, శమంతకమణి సూర్యుని వరప్రసాదం వల్ల వచ్చింది. ఆ మణిని పట్టుకొని వెళ్తుంటే సింహం వచ్చి తీసుకుంది, అంటే సింహరాశిలోకి సూర్యుడు వచ్చాడు అని అర్థం. అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు అంటే సప్తర్షి మండలంలోకి వెళ్ళింది. అందుకనే దాన్ని వృష అంటారు, వృక్షము అంటారు. సప్తర్షి మండలాన్ని వృక్షము అంటారు. ఆ వృక్షంలోకి వెళ్ళింది అంటే ఎలుగుబంటి ఉండేది గుహ. లోపలికి వెళ్ళిన తర్వాత ఊయలకు కట్టబడ్డటువంటి శమంతక బండిని కృష్ణుడు తీసుకుంటాడు. తీసుకుంటున్నప్పుడు లోపల ఎవరో వచ్చి వింత మనిషి వచ్చాడు అని చెప్పేసి పెద్ద కేక వేస్తే, చాలా పెద్దదైనటువంటి జీవి కలిగినటువంటి ఆ జాంబవంతుడని పేరు కలిగినటువంటి ఎలుగుబంటి విపరీతంగా కోపంతో వస్తుంది, అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది, కొట్లాడుతుంది, 28 రోజుల పాటు యుద్ధం చేస్తుంది. చివరికి తన బలమంతా పోయిందని చెప్పేసి నిర్ణయించుకొని తను రామావతారంలో రాముడిగా కృష్ణుణ్ణి భావన చేసి నమస్కారం చేస్తే ఆ జాంబవంతుని యొక్క శరీర గాయాలన్నీ మార్పి, తాను వచ్చినటువంటిది మణి కోసము, నువ్వెప్పుడో కోరుకున్న కోరికను తీర్చడం కోసం ఇక్కడికి వచ్చానని చెప్పేసి చెప్తూ నాకు మణిని ఇవ్వమని అడిగాడు. మణితో సహితంగా జాంబవతిని కూడా ఇచ్చేశాడు తన కుమార్తెను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, సింహరాశి తర్వాత ఉండే రాశి పేరు కన్యారాశి. ఈయన గుహ నుంచి బయటకు వచ్చింది 28 రోజులు. 1 మాసం ఒక చోట ఉంటాడు సూర్యుడు. సూర్యుడు 1 మాసం లోపలికి చేరి మొత్తం ఆయన యుద్ధం చేసి బయటకు వచ్చే సమయానికి 30-31 రోజులు కనపడుతుంది. అంటే ఇక్కడ కనిపించేటటువంటిది మనకు సింహరాశిలోకి ప్రవేశించినటువంటి సూర్యుడు కన్యారాశిలోకి వెళ్ళిపోవటం అనేటటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా కనపడుతుంది. అంటే సింహరాశి లోపల ఉన్న సూర్యుడు ఉన్నంత కాలం లోపల ఈ భూమి ఆకర్షణకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ రాశిలో ఉంటున్నప్పుడే ఇటువంటి పూజలు మనం బాగా చేసుకోవాలనేటటువంటిది ప్రత్యేకంగా సూచన చేయటం. ఈ కథామార్గం ద్వారా వెనకకుండేటటువంటి జ్యోతిష లేదా వైజ్ఞానికమైనటువంటి మూలాలను అర్థం చేసుకుంటూ కనుక పోయేటట్టయితే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ఒక సాఫల్యత సిద్ధిస్తుంది. అట్లా కనుక చేయలేకపోయేటట్టయితే ఆ సాఫల్యత సిద్ధించలేక మనం ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. కాబట్టి గణపతి ఉత్సవం అనేటటువంటిది ఏదో సాధారణ ఉత్సవంలాగా ఏదో చేయకుండా ఒక వ్రతంలాగా ఒక దీక్షలాగా ఒక భక్తితోని నమ్రతతోని ముఖ్యంగా గణపతి మూలాధారము అని చెప్పేసి అని అంటుంటాం. మూలాధారం అంటే భూమికి ఉండే మూలము అనేటటువంటిది ఆధారమైనటువంటిది ఏమిటంటే గురుత్వాకర్షణే. ఆ మూలాధారం అనేటువంటి గణపతి మన శరీరంలో ఉన్న మేరుదండంలో మూలాధార చక్రం కూడా ఉంటుంది. అక్కడే మనకు భయము కోపము చికాకు అనేక రకాల కోరికలు ఆకలి నిద్ర సుఖము ఇవన్నీ కూడా ఆ మూలాధార చక్రంలోనే ఉంటాయి. 99% జనాలందరూ కూడా ఆ మూలాధార చక్రం లోపల ఉండేటటువంటి అంశాల చుట్టే ఉంటుంటారు. కాబట్టి గణాధిపతి చవితి నుంచి మన వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే బింగీలు తీయటం అరగుంజీలు తీయటం అనేటటువంటి ఒకటి సంప్రదాయం ఉంటుంది. ఇది బాగా చేస్తూ ఉండేటట్టయితే జరిగేది ఏంటంటే లోపల ఉండే మూలాధార తత్వం లోపల ఉండేటటువంటి ఈ భయ కోప విశేషాలన్నీ కూడా పైకి తన్నబడి కాస్త సహస్రారం వైపు, ఆ తర్వాత స్వాధిష్టానం మణిపూరం, ఆ తర్వాత అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్రారం వైపు ఈ శక్తి నెట్టబడి వ్యక్తి విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మూలాధార స్థితమైనటువంటి గణపతిని మనం సహస్రారం వైపు ఉండేటటువంటి విష్ణువు వైపు లేదా సూర్యుని వైపు తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం జరగాల్సిన అవసరం కనపడుతుంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పూజకు కూడా ఇది ప్రత్యేకమైన సంకేతంగా మనకు కనపడుతుంది. అటు తాంత్రికంగా, ఇటు మాంత్రికంగా, ఇటు వైజ్ఞానికంగా, ఇటు జ్యోతిషపరంగా ఏ రూపంలో చూసినప్పటికీ కూడా వినాయక చవితి అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి వ్రతము. వ్రతం అంటే నియమాలతో కూడుకున్నది. ఆ నియమబద్ధంగా చేసుకున్నప్పుడు మాత్రమే దీనికి కావలసినటువంటి వ్యవహారం అంతా కూడా సిద్ధిస్తుంది. ఆ మార్గంలోనే మనమందరం ప్రయాణం చేస్తూ ఈ వినాయక చవితిని మనకుండేటటువంటి విఘ్నాలన్నీ తొలగించుకునే క్రమం లోపల ఆ భగవంతుని ఆశీస్సులు పరిపూర్ణంగా పొందేటువంటి క్రమంలో పూజ చేస్తూ గాక. అందరికీ నమస్కారం, సెలవు.
1: మీరింతవరకు వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రతం వైజ్ఞానిక తత్వం శ్రీ సాగి కమలాకర్ శర్మ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. 100% లవ్ చిత్రం నుండి హరిణి పాడిన పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ మహాగణపతి 72వ ఏట 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా ముస్తాబయ్యాడు. విగ్రహానికి ఇరువైపులా సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళీమాత రూపాలు ప్రత్యేక ఆకర్షణ. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ ఉదయం 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు, పకడ్బందీ ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా పక్కగా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని బీజేపీ నేత ఎల్ఏటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా తప్పించుకునేందుకే ఆ రెండు పార్టీలు డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయని విమర్శించారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిమ్స్ సహా ప్రధాన బోధనాసుపత్రుల్లో ఈ అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి సామాన్యులకు కూడా ఉచితంగా నాణ్యమైన శస్త్రచికిత్సలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్ఐజీ లబ్దిదారులకు ఈ వారంలోనే ప్లాట్ల కేటాయింపు పత్రాలు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ తెలిపారు. డ్రాలో ఎంపికైన వారిలో 5,521 మందిని అర్హులుగా తీర్చారు. ఒక్కో ప్లాట్పై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఉండగా మిగతా 6 లక్షల రూపాయలు లబ్దిదారులు చెల్లించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రజల కొరిగిందేమీ లేదని జనసేన పార్టీ నాయకులు విమర్శించారు. జిల్లా సమగ్ర అభివృద్దిని, ప్రజా సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. న్యూయార్క్లో జరిగిన యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో జర్మనీ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరెవ్ విజేతగా నిలిచారు. ఫైనల్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టర్ను ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: శ్రీ సర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్ వారు రేడియో సంక్షిప్త పద్య నాటకం శ్రీ విఘ్నేశం. రచన శ్రీ అనిల్ చక్రవర్తి. దర్శకత్వం శ్రీమతి టి జ్యోతి. సహకారం శ్రీ జె ప్రభాకర్. పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇందలి పాత్రలు పాత్రదారులు: శంకరుడు శ్రీ నాగభైరవ అరుణ్ కుమార్, పార్వతి శ్రీమతి స్వప్న సుభద్ర సురభి, బాలగణేష్ చిరంజీవ జైత్రికాదేవి, గణేష్ శ్రీ చిటికెన సాయి ప్రసాద్, గజాసురుడు శ్రీ ఏటూరి హరినాథ్, ముషికాసురుడు శ్రీ భద్రంరాజు జగ్గయ్య, నారద శ్రీ వెంకట వర్మ, విష్ణు శ్రీ వడ్డేపల్లి నరసింగరావు, కుమారస్వామి శ్రీ కొంతం రవికాంత్, ఇంద్రుడు శ్రీ బొంతు నాగేశ్వరరావు, చంద్రుడు టిఆర్ బాబు, సంగీతం శ్రీ టి రాజబాబు.
2: నారాయణ నారాయణ హే పరమేశ్వర.

ఆహా, ఎన్ని మన్వంతరములు తపంబొనర్చినను నాయంటి వాని అదృష్ట భాగ్యము వేరెవ్వరికి దక్కును. బ్రహ్మలోకమున గాని ఊర్ధ్వలోకమున గాని నైనిసారణ్యమున కాని దండకారణ్యమున గాని ఎచ్చటికేగినను నారద మునీంద్రులు ఏతెంచిరి మరలా ఏమగునో ఏమో అని ఒకింత నా శీలమునే శంకించుచున్నారు. ఎంతైనా సురపక్షపాతిని అసురుడైన తారకాసుని ఎట్లో నిరంతర శ్రమలకోర్చి సురగణము శంకరుని సహాయముచే నిర్జించి ప్రస్తుతము సురలోకము ప్రశాంత సౌఖ్యములను అనుభవించుచున్నది. ఏమొకటకు ఏమున్నదిలే, ఇంతకు విధి బలీయమైనది. ఆ ఎంత వారలకైనా కర్మసిద్ధి కాలానుసరణమే సుమా. నన్ను తొలి వార్తాహరుడనే అనుటకు నేను అర్హుడను. విధాతకు వశ

సహనంతో పోల్చినచో సముద్రమే చిన్నది ఆర్యోక్తి. నేను తక్షణమే కైలాసమునకు పోయి ఆది దంపతుల దర్శనము కావించుకొని తారకాసురుని లాంటి అసురగణం ఎలాంటి ఘోర తపంబులు నర్చినను వారి వారి తపంబుల మెచ్చి భోళాశంకర సార్థకనాముడైన పరమేశ్వరుడు వరమునిచ్చి తన పీకల మీదకు తానే తెచ్చుకొనును. ఇక ముందైనా ఇలాంటి తొందరపాటు వరములు అసురులకు ఇవ్వద్దని, దేవతలకు పెను ప్రమాదములు తెచ్చి పెట్టవద్దని ఆ పరమశివుని ప్రార్థించదా. ఆహా, దేవాది దేవా, నిన్ను నమ్మిన వారికి ఏమి కొదవయూ లేదు కదా.

0: ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రణామములు.
1: శుభమస్సు నారద. ఊరకరారు మహాత్ములు.
2: ముల్లోకములలో ఏమైనా విశేషములున్నవా నారద?
0: ఏమున్నది తల్లి, త్రిపురాసుర సంహారానంత

0: అనంతరము ముల్లోకములు హాయిగా ముఖ్యముగా మన సురపతి కంటి నిండా కునుకు తీస్తున్నారు.
1: అవును తల్లి, ఇది అంతయు మీ దయాలబ్ధమే అమ్మా.
2: పాపం ఆ అసురుడు పలుమార్లు మీపై దండెత్తి నిన్ను కలవరపరిచినాడు.
0: అమ్మా జగన్మాత, అంతేనా? అతని వీక్షించినచో దేవేంద్రునకు ప్రాణ సంకటమే.
1: అమ్మా, సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమున్నది? ఒక ప్రార్థన తల్లి.
2: ఏమది దేవేంద్ర, తెలుపుము.
3: సంశయమేల సురాధిప.
1: దేవా, అసురగణముల చేత మేము నిరంతరము ఈ బాధలను ఓర్వలేకున్నాము. త్రిపురాసుర సంహారానంతరమైనను మాకు శాశ్వత ప్రశాంతత ప్రసాదించమని వేడుకొనుచున్నాము దేవా.

0: దేవదేవ అదియే వచ్చిన చిక్కు, తమర భోళాశంకర సార్థక నాములు, మరల ఏ అసురుడైనా తపంబునరించి కోరదగని వరములు కోరునేమో అని చివరకు ఆ వరములు మీకు మాకు ఎనలేని కష్టములు తెచ్చునేమో అని మా బాధ. అంతేనా ఇంద్ర?
1: నారదా, ఇలాంటి వరములు బిడ్డలు అడిగినా మేము కాదనగలమా? బిడ్డలు అడిగిన దానిని వారికి ఉసంగి వారి కోరిక ఈడేర్చుటే తల్లిదండ్రులకు మాకు పరమావధి ఆనందము.
2: తల్లి కాదనగలమా, కాని ఆ వరములు వసంగుటయందే ఆ దేవదేవుని కొంచెము యోచింపమని విజ్ఞాపన.
3: దేవేంద్ర, భీతి చెందవలదు. ప్రకృతి పురుషుడు ఉన్నంత వరకు ఈ సృష్టి సాగుతూనే ఉంటుంది. మా బిడ్డలు ఎవరైనా తప్పులు చేసినా వారిని దండించి క్షమించి వారి వారి తప్పులను సరిదిద్ది సన్మార్గమున పెట్టుటకు మేమున్నాముగా, మాకు తప్పదుగా.

ఆహా దేవా, ఈ జగత్కళ్యాణానికై మీరు చేసిన లీలలు అనిర్వచనము, వాటిని ఎంతని వర్ణింపగలను? దేవాతి దేవా.

0: ఏమున్నది ప్రభు? త్రిపురాసుర సంహారము పూర్తి అయినను అతని సోదరులు గజాసుర మూషికాసురులు కలరట. వారి వలన మా దేవలోకమునకేమైనా కీడు సంభవించునేమో అని నా సంశయం.
1: అదే స్వామి, వారిరువురులో ఎవరైనా తపం వనరించి మరలా ఏమి వరములు కోరునో మీరు ఇత్తురేమోనని ఇంద్రుడి భయము.
2: నీకిట్టి భయము వలదు ఇంద్ర, గజాసురుడు నా భక్తుడే, అతని వలన నాకెట్టి ప్రమాదము లేదు. నీ భయమును తీర్చి నీకు అభయమిస్తున్నాను. నారాయణి నా చెంత ఉండగా ఈ విశ్వానికి ఏ అపదా లేదు, రాదు.
3: అవును, ఈ విశ్వానికి ఏ ఉపద్రవము రాకుండా కాపాడతామని అభయమిచ్చుచున్నాము. ఇంకేల భయము సురాధిప?
1: అమ్మా జగజ్జనని, నీ అభయము వలన మా భయము తీరినది. ఇక సెలవా తల్లి.
0: ఆహా మహాదేవ, ఈ జగత్ కళ్యాణానికై మీరు చేసిన లీలలు అనిర్వచనంబులు. వాణిని ఎంతని వర్ణింప.

0: విజయీ భవ, దిగ్విజయీ భవ, తాంత్రిక సామ్రాజ్య నేత, సర్వ మంత్ర తంత్ర శాంభవీ ప్రసాదాయ
1: భవ, దిగ్విజయీ భవ,
0: సంగ్రామ కేళీ వినోద, అఖండ దోద్దండ బల, జయీ భవ, దిగ్విజయీ భవ, మూషిక సురాగ్రణి, జయీ భవ, దిగ్విజయీ భవ.
2: సకల సంస్థాగత యుద్ధ విద్య నిపుణులైన గజాసురుని రమ్మని వర్తమానం అంపితిని, ఇంకను రాలేదే.
3: జయహో మిత్రమా జయహో, మూషికాసురా జయహో, స్వాగతం సుస్వాగతం.
2: ఈ మహాచేటుకు కారణభూతుడైన వారిని నాశనము చేద్దాం. నీ భుజ బలము నా బుద్ధి బలము జోడించి దీనిని సాధించవలే మిత్రమా.
3: ఆ సురగణమునను ముప్పు తిప్పలు పెట్టవలే, తప్పదు. ఆ సురగణం

0: నారాయణ నారాయణ. అసురశ్రేష్ఠులు ఏదో ఆలోచనలో ఉన్నారు.
1: కయ్యాల స్వామికి వందనాలు. రాండి. ఏమిటి మహాత్మా విశేషములు?
0: ఓహో, గజాసురులు కూడా ఇక్కడే ఉన్నారా? కొంపదీసి, ఇది త్రిపురాసుర సంతాప సభ కాదుగా?
1: కాదు కాదు, మాకు ఆరాధ్య ప్రాయుడైన త్రిపురాసురుని సంహరించిన దేవతల అంతమూల్ తేల్చుటకు ఏర్పాటు చేసిన సంగ్రామ సన్నాహ సభ. ఆ దేవతల అంతము చూచు వరకు నాకు నిద్ర పట్టదు.
0: నారాయణ నారాయణ, అక్కడ దేవలోకంలో కూడా దేవతాగణమంతా అసురుల అంతము చూస్తామని, అందుకు తగిన వరములను ప్రసాదించమని ఆ పరమశివుని అర్థించారట.
1: ఆ పరమశివుని వరములా? మాకు భయమును కలిగించునది.
0: అందుకు ఆ పరమేశ్వరుడు దేవతల పట్ల ప్రసన్నుడై తాను జగన్మాతకు పరమేశ్వరితో కూడియున్నంత వరకు దేవతలకు ఎలాంటి అపాయము లేదు రాదు అని వరమిచ్చారట.
1: అంత పని జరిగినదా మిత్రమా? గజాసుర, ఏమిటి కర్తవ్యము? ఏమయ్యా కలవరము? ఆ కామేశ్వరితో కామేశ్వరుడు కలిసి ఉండేనే కదా ఆ పరమేశ్వరిని పార్వతితో అవలీలగా వేరు చేస్తాను. ఘోర తపము పడిసి ఆ బోళాశంకరుని నా గర్భ కుహరమున బంధించేస్తాను.
0: అయినది, అనుకున్నది కాస్త అయినది. నారాయణ నారాయణ.
1: శభాస్ నారద, సమయమునకు వచ్చేసి మాకు దేవతా సభ విశేషములు తెలిపినపు నీ రుణము తీర్చుకోలేము. మా ఇరువురిని సమరోత్సాహిక పరతంత్రులు గావించదివి. నీకు సర్వదా కృతజ్ఞము నారద. ఓం నమః శివాయ. ఓం.

0: నారాయణ అమ్మా, అమ్మా పార్వతీమాత.
1: ఏమిది నారద, ఎందుకీ కలవరము?
0: నాడు కైలాసములో మీ సన్నిధిలో ఆది దంపతులకు దేవతల కష్టములన్నీ వారు మొరపెట్టగా మీరు అభయమునిచ్చి భయమును బాపితిరి కదా.
1: అవును, మరలా ఏమైనది నారద?
0: ఏ మగుటకేమున్నది తల్లి, మన భోళాశంకరులు అడిగినదే తడవుగా భక్తులకు వరములిత్తురు కదా. ఆ విషయమై శ్రీవారికి మనవి చేయ వచ్చాను తల్లి.
1: నీవు చెప్పున్నది ఏమీ అర్థమగుటలేదు. అయినను పరమేశ్వరుపై నిందలు వేయుట నీ బోట్లకు తగునా? భక్తులు అడిగినది ఏమైనా కాదనటం పరమాత్మకు తెలియనా?
0: అదే, ఏ మాయలో పడతారోననే నా భయము తల్లి.
1: నారదా, ఏ మాయలు తెలియని నవనీత హృదయులు నా పతిదేవుడైన మహాదేవులు.
0: అయ్యో తల్లి, అదే నేను విన్నవించున్నది. త్రిపురాసురాంతముతో ఆగక ఆ అసురుడైన గజాసురుడు ఇట్లు పలికె తల్లి.

0: అవును తల్లి, ఈ సంగతి ఆది దంపతులకు విన్నవించి సురగణమును ఈ విపత్తు నుండి కాపాడదమని నా కామన తల్లి.
1: కలహభోక్త నారదమునీంద్రులకు శుభము.
2: స్వామి, అసురుడైన గజాసురుడు మీ కొడుకు తపం వనరించి మిమ్ము అతని గర్భకుహరమును బంధించునట. ఈ విధముగా ఆది దంపతులను వేరుపరచి దేవతాగణమును అష్టకష్టముల పాల్చేయునట స్వామి.
1: దేవి, గజాసురుడు అచంచల భక్తి తత్పరుడు గాని సామాన్యుడు గాదు. చెయ్యనిమ్ము తపము. ఆయా సమయములో కేతించి భక్తులకు కావలసిన వరములు ఇచ్చటయే కదా నాకు ప్రీతికరము నారదా.
0: నారాయణ నారాయణ, ప్రకృతి పురుషుల మధ్య ఇక నేనెందుకు? సెలవు తల్లి, సెలవు, కాపాడు.
2: స్వామి, క్రూరుడైన ఆ గజాసురుడు పట్ల ఎట్లు వ్యవహరితురు? అతడు తమకు భక్తుడేనను, అతని ఆంతర్యము దేవతాగణమునకు ముప్పు తెచ్చునేమో. అటువంటి దుష్టునకు వరాలు ఇవ్వడం అంత సముచితము కాదేమో, తోచింపు స్వామి.
1: దేవి, ఈ శంకరుడు భక్తులకు కింకరుడు. ఏమందు

0: స్వామి, ఆలోచింపక అడిగిన వరములిచ్చుట వల్ల లోకము నాశనము చెందినేమో.
1: అట్లన్నటికి జరుగుతు ఒకవేళ జరిగిన సృష్టి తిరిగి ఆరంభమగును సుమా.
0: అయితే మీ అర్థాంగనైన నా మాట తోసినట్టేనా?
1: పార్వతి, నీ మాటేమిటి నా మాటేమిటి, భక్తులను బ్రోతుటే కదా ఈ ఆది దంపతులకు సంతోషము. తర్కమును మాని ఆనంద తాండవము చేయదము రమ్ము.

అభయంకర అభయంకర, ఎన్ని నాళ్ళు నాకీ శిక్ష, ప్రసాదించవా నాకు రక్ష, ఎన్ని మన్వంతరములు తపంపు చేయవలే, ఎంత కీర్తించిన కరుగదా నీ హృదయము, భక్తుల పాలిక పెనిది వందురే, ఇదేనా ఇదేనా నీ దయ, నాపై కురిపించు నాపై కురిపించు, రా రా, నీకై తపంబడనిచ్చి చిక్కి శల్యమైన ఈ భక్తుని కరుణించు శంకర, హర హర మహాదేవ శంభో శంకర, రా రా, వెచ్చి కొట్టను వీడిరా మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివ.

0: ఉన్న కదా నాకు శిరము నేను.
1: ఆగు ఆగు గజేశ్వర ఆగు, నీ తపస్సుకు మెచ్చాను, అనితర సాధ్యం కాని నీ తపస్సుకు చెలించిపోయాను. ఏం వరం కావాలో కోరుకునైనా.
0: దేవాది దేవా గంగాధర, అనంతకోటి సూర్యప్రభ సమానమైన నీవు నా ఒక్కడికి సొంతం కావాలి. నా గర్భగుహరములో నీవు కొలువై ఉండాలి స్వామి, కొలువై ఉండాలి.
1: గజాసుర, ఏమి నీ విపరీత కోరిక? అనంతకోటిని సంరక్షించవలసిన శివరూపము నీ ఒక్కడివే కావాలనుకోవడం స్వార్థం కాదా?
2: వల్లదు వల్లదు,

0: స్వామి పరమేశ్వర, నీవు నిజముగా భక్త వశంకరుడవేని, బోళా శంకరుడవేని, నా కోరిక కాదనకు. తప్పక మన్నించి ఈ దాసుని కరుణింప
1: గజాసురా, నీవు కోరిన ఈ విపరీత దారుణ వరం ఏ విపత్కర పరిస్థితులకు దారితీయనో నీవెరుగువు. చివరకు ఒకనొక సమయంబున నీ ప్రాణములు సైతము బలిగొనును.
0: నీ చరణారవిందములనే నమ్మిన వాడను, ఎలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొనుటకైనను వెనుదీన స్వామి వెనుదీయ.
1: గజాసుర, నా మాట వినుము. ఈ వరము తప్ప మరేదైనా కోరుకుము, ప్రసాదిస్తాను.
0: వేయేల స్వామి, నా సంకల్పమును మరల్చుకోలేను. నన్ను అనుగ్రహించు స్వామి. శంకర అభయంకర, నన్ను అనుగ్రహించు స్వామి.
1: సరియే గజాసుర, ఎవ్వరికి ఎప్పటికీ ఏది ప్రాప్తమవును తప్పదు కదా. నేను లింగరూపమున నీ ఉదరమున ఉందునని అనుగ్రహిస్తున్నాను.

నమః శివాయ, ఓం నమః శివాయ. లోకబాంధవుడు జగన్నాథుడైన ఆ పరమశివుడు నా సొంతం, నా ఉదరములో కొలువయున్నాడు. నాకీ చుమిచాల జగమ్ముల ఎందు ఎయ్యది అసాధ్యము. ఇప్పుడు చూపించట నా ప్రతాపము, నా మిత్రుడైన మూషికాసురుని సహాయమున ఆ దేవతా గణమును ముప్పు తిప్పలు పెట్టరా. నా పాదములన్నీ శరణు వేడినట్టు వరచ్చదా. ఇది ఏదా ప్రతిజ్ఞ.

0: అమ్మా, తల్లి, జగన్మాత, శరణు శరణు శరణు శరణు.
1: ఏమైనది ఇంద్రా?
0: అమ్మా, ఆనాడు తమకు విన్నవించినట్లే ఆ త్రిపురాసుర వంశీకులు, గజాసుర, మూషికాసురులు మమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉన్నారు.
2: అమ్మా, గజాసురుడు ఘోర తపస్సు చేసి ఆ పరమేశుని తన ఉదరమున పదిలపరచుకున్నాడు. ఇక ఆ మూషికాసురుని ఆగడములు మితిమీరిపోవుచున్నవి తల్లి. ఈ ఉపద్రవము నుండి కాపాడే భారము నీదే తల్లి.
1: ఏమి చేయుటకు కర్తవ్యము తోచటలేదు.
2: అమ్మా, సృష్టి పోషణ కర్తయ్యకు శ్రీమన్నారాయణుని వేడుకొందాము. ఉపాయమేదో ఆ నారాయణుడే ఎరింగించెదరు.

0: నారాయణే, నారద, ఇంద్ర, ఏమి నన్ను పిలిచిన కారణము?
1: దేవాది దేవా, శంకరుడు భక్తవత్సలుడై గజాసుర గర్భమున ఉండగా ఆ మూషికాసురుని దుష్క్రియలు నానాటికీ మిన్ను ముట్టుచున్నవి. ఆ దానవ బాలు నుండి రక్షించండి.
0: మూషికాసురుడు కారణజన్ముడు, అతనిని సంవరించవలన గుణశ్రేష్ఠుడు సురజేష్ఠుడు బ్రహ్మ సృష్టిలో జన్మించని వాణిని నీవు పుత్రునిగా పొందాలి.
2: సర్వలక్షణ శోభతుండైన పుత్రునికి తల్లినొకట కంటే నాకును కావలసినది ఏమున్నది? కాని దీనికి పరమేశ్వరుడు సహకారము లేనిదే నేనేమి చేయగలను? అసక్తురాలను, ఈ విషయం నీకు తెలియనిదా?
0: ఆ గజాసురుని వరబంధం నుండి అరుణి విడిపించాలి. అందుకు నీ సహకారం కావాలి తల్లి.
2: నేనేమి చేయాలో చెప్పండి.
0: మేము దేవగణములతో వెళ్లి ఆ పరమేశ్వరుని బంధ విముక్తికి ప్రయత్నించదము. అందుకు మా ప్రయత్నం ఒక్కటే కాక నీ సహకారం అవశ్య ఆవశ్యకము.
2: మీరేమి చేయమనను సిద్ధమే అన్నయ్యా?
0: శుచివై అభ్యంగన స్నానమాచరించి మహోత్కృష్టమై అనితర సాధ్యమైన శివదీక్షను ఆచరించవలను. ఎట్టి పరిస్థితులలోనూ దీక్షకు మధ్యలో భంగము ఏర్పడకూడదు. సరేనా? లోకా సమస్త సుఖినో భవంతు.
2: శ్రీమన్నారాయణును బోధించిన విధంగా అభ్యంగన స్నానాదులు ఆచరించదగాక. గుణశ్రేష్ఠుడు సురజేష్ఠుడు ఉద్భవించదా? ఎట్లు ఎట్లు? నా స్నానమునకు వాడిన ఈ సున్నిపిండి నలుగునే బొమ్మగా చేసి ప్రాణము పోసెదగాక.

0: ఆ జగన్మాత వరప్రసాది అయి దేవత ఎల్లరకు ఆది దేవుండవై, సురులలో పెద్దవాడవై, గుణములలో శ్రేష్ఠుడవై, దివ్య పూజలందుకును దేవుడవై, చిరకాలము వర్ధిల్లు నాయనా.
1: అమ్మా అమ్మా, ఏమిటమ్మా నన్ను వింతగా చూస్తున్నావు?
0: వింత కాదు నాయనా, తొలిసారిగా అమ్మా అన్న పిలుపు విని మాతృమూర్తిగా పొందిన ఆనందమే పులకింత నాయనా. ఏది దగ్గరకు రానాయనా.
1: అమ్మా నన్ను ఆశీర్వదించము తల్లి. అమ్మా నాకు ఆకలి వేయుచున్నది, ఏమైనా పెట్టమ్మా.
0: అలాగే నాయనా.

0: ఓహో, లడ్డూలు, పాయసం, ఉండ్రాలు, పండ్లు, అబ్బా ఎన్నెన్నో, ఇవన్నీ నాకే.
1: అవునన్నా, తొలిసారిగా అమ్మగా నా చేతితోనే నీకు అన్నప్రాసన చేస్తాను. ఈ ఉండ్రాలు పెడతాను, తిను.
0: అలాగే. ఆహా, భలే ఉన్నది. ఇదేంటమ్మా?
1: ఈ పదార్థముల పేరు ఉండ్రాళ్ళు నాయనా.
0: అటులనా, ఎంత బావున్నాయో. ఇవంటే నాకు చాలా ఇష్టం.
1: అవునా? ఇక నుండి నీ పుట్టినరోజున ఎప్పుడు ముందుగా ఈ ఉండ్రాళ్ళే తిందువులే.
0: అమ్మా, ఇంతకీ నా పేరేంటి? నన్ను ఆ లోకాల నుంచి నీ వద్దకు ఎందుకు తెచ్చుకున్నావు?
1: చెప్తాను బాబు. మీ నాన్నగారిని ఓ పెద్ద రాక్షసుడు తన పొట్టలో బంధించాడు నాన్న. నేను నాన్నగారిని బయటకు తీసుకురావడానికి దీక్ష చేయాలి. నా దీక్ష పూర్తయ్యే వరకు ఎవ్వరిని లోపలికి రానివ్వకూడదు. నాకు దీక్షాభంగం అవుతుంది. సరేనా నాయనా?
0: ఓ, అలాగే. నేను గుమ్మం వద్దనే కూర్చొని ఎవరిని లోపలికి రానివ్వనమ్మా. అమ్మా, నేను ఉండ్రాలు తింటూ కాపలా కాస్తాను. సరేనా అమ్మా?
1: అలాగే నాయనా. శుభమస్తు. ఇదిగో ఈ గదాయుధాన్ని చేతబూనుము. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని నీ చేతి నుండి విడవకు నాయనా. శుభం.

0: పోలా శంకర, దేవతలు ఎందు పక్షపాతముతో నాకు అన్యాయం చేస్తావా? నా ఉదరమును కొలువై ఉంటానని ఇప్పుడు నా ఉదరమును తీర్చుకొని వచ్చి నన్ను నిర్జీవను చేస్తావా స్వామి? ధర్మమా స్వామి, నీకిది ధర్మమా స్వామి?
1: గజాసుర, నీకు నేను మొదటే చెప్పాను, నేను ఒక్కచోట స్థిర నివాసం ఉండువాడను కానని, భక్తజన ప్రీతి ప్రాప్తుండనైన బోళాశంకరుడనని. నీవే చెవిన పెట్టక ఇంత తెచ్చుకున్నావు. అయినా నీ మీద వాత్సల్యంతో నీవెప్పుడూ నా సన్నిధిలో నాతోనే ఉండు వరము ప్రసాదిస్తున్నాను. నీవు నిశ్చింతగా ఈ తనువు చాలించుము గజాసుర.
0: అలాగే దేవా, అలాగే దేవా, హరహర మహాదేవా, హరహర మహాదేవా.

0: దానికి రానివ్వకుండా కాపలా పెట్టినను.
1: నన్నే యురుగవా, లోకాలనేలే జగత్పాలకుడను.
0: జగత్పాలకుడువో గోపాలకుడువో నాకు తెలియదు.
1: ఎవరు నాయనా నీవు? ముద్దులొలుకుని వదనము చూచినా తనివి తీరటం లేదు.
0: బాలక లేదు, ఏలిక లేదు, నీవు తక్షణమే ఇచ్చట నుండి తొలగము. లేకున్నా అమ్మ ప్రసాదమైన నా ఈ ఆయుధమును నీపై ప్రయోగింపబూనెదను.
1: బాలకుండవని నీపై జాలితో ఉన్నాను. నీపై నాకు ఒకంతైనా కోపము వచ్చటలేదు బాలక. నీవు లోనికి పోయి అమ్మకు చెప్పు అయ్య వచ్చాడని.
0: నేను చెప్పను, నన్ను విసిగించకు. తక్షణమే వెడలా.

నా ఇంటికి నంద్యాల రానియ్యవా దురాత్మ, ఎంత చెప్పినా నీ పంతం వేరుకున్నావు. కాచుకొమ్ము, ఈ అస్త్రముతో నీ పని సరి. ఏమిది ఇదిగో ఆగ్నేయ అస్త్రము ప్రయోగించుతున్నాను. ఇదిగో నాగాస్త్రమును ప్రయోగించదు కాక. ఈ దివ్యాస్త్రములేమి ఈ బాలకును మీద ఎట్టి ప్రభావము చూపించటం లేదు. ఏమి మాయేది? బాలక, మదీయ త్రిశీలము చేత నిహతుడు అవదువుగాక.

0: ఏమైనది ఏమైనది ఉదరమున చిక్కుకున్న మిమ్ములను విముక్తి చేయుటకై శుచే తప మాచరించమని సోదరుడు మహావిష్ణువు బోధించినారు. అవ్విధమున పునచ్చుటకై మంగళ స్నానం ఆచరించుటకు నలుగు పెట్టుకొని ఆ నలుగుతో ఒక బొమ్మ చేసి ఆ బొమ్మకు నా మానసపుత్రినిగా చేసి స్నానాదులు ముగియు వరకు ఎవ్వరినీ లోనికి ప్రవేశింపనీయవద్దని నేనే నియమించుకొట్టి మీరొచ్చి లోనికి రానివ్వలేదని నా ముద్దుల పట్టి శిరస్సును ఖండించింది.
1: దేవి దేవి విచారించకు, దేవి విచారించకు. తెలియక జరిగిన తప్పిదము ఇప్పుడు జగత్ కళ్యాణమునకు మార్గదర్శకమైనది. నంది, భృంగి, మీరు తక్షణమేగి ఉత్తర దిశగా తలపెట్టి పరుండిన గజము యొక్క శిరస్సును ఖండించి తెండు. ఈ బాలకుని సజీవుని గావించదు.
0: ఏమి ముద్దులకు నా చిన్నయ్య మామును గంభీరముగా వికృతముగా నున్న ఏనుగు రూపమును చూచైతే నా వల్ల కాదు. అయ్యో హతవిధి,
1: దేవి దేవి విచారించకు. దేవి, నీవు యోచించినట్లు కాక కుమారునికి కామరూపమును సగి నిన్ను ఆనందింపజేతును. సరియేనా, సరియేనా దేవి? ఆ భృంగి, ఏది ఆ ఏనుగు శిరస్సు ఇటు తెండు.
2: అమ్మా అమ్మా, ధన్యుడును తల్లి.
0: నాయనా, పునర్జీవుడు అయితివా. ఇక నుండి నీవు గజాముఖుడవై వర్ధిల్లువు నాయనా.
2: ధన్యుడును తల్లి.
0: నాయనా గజాననా, వీరే మీ తండ్రి పరమేశ్వరుడు. ప్రణమిల్లుము తండ్రి.
2: తండ్రి ప్రణామములు.
1: నాయనా, దీర్ఘాయురస్తు, లోక కళ్యాణమస్తు. నాయనా, నీ వలన లోకములకు శుభములు వనగూడును. నీ చరిత్ర శాశ్వతమై వర్ధిల్లును. దేవి, నేను గజాసురునకు అతని మరణ సమయమున ఇచ్చిన వరమును ఈ విధముగా నెరవేర్చుకుంటుని. గజాసుర, నీ జన్మ ధన్యమైనది. దేవి, కుమారుని సర్వగణాధిపతిని చేస్తాను.
3: ఇప్పటి వరకు మీరు శ్రీ సర్వేశ్వర నాట్య మండలి హైదరాబాదు వారు సమర్పించిన శ్రీ విఘ్నేశం రేడియో సంక్షిప్త పద్య నాటకం విన్నారు. శ్రీ సర్వేశ్వర నాట్య మండలి హైదరాబాదు వారు సమర్పించు రేడియో సంక్షిప్త పద్య నాటకం శ్రీ విఘ్నేశం. రచన శ్రీ అనిల్ చక్రవర్తి. దర్శకత్వం శ్రీమతి టి జ్యోతి. సహకారం శ్రీ జె ప్రభాకర్. పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇందలి పాత్రలు, పాత్రదారులు: శంకరుడు శ్రీ నాగభైరవ అరుణ్ కుమార్, పార్వతి శ్రీమతి స్వప్న సుభద్ర సురభి, బాలగణేష్ చిరంజీవ జైత్రికాదేవి, గణేష్ శ్రీ చిటికెన సాయి ప్రసాద్, గజాసురుడు శ్రీ ఏటూరి హరినాథ్, ముషికాసురుడు శ్రీ భద్రంరాజు జగ్గయ్య, నారద శ్రీ వెంకట వర్మ, విష్ణు శ్రీ వడ్డేపల్లి నరసింగరావు, కుమారస్వామి శ్రీ కొంతం రవికాంత్, ఇంద్రుడు శ్రీ బొంతు నాగేశ్వరరావు, చంద్రుడు టిఆర్ బాబు, సంగీతం శ్రీ టి రాజబాబు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్సాహం, జ్ఞానం, సదాలోచనలను నింపుతుందని, కొత్త సంకల్పాలతో ప్రగతి

పథంలో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తుందని అన్నారు. హైదరాబాద్లో టిమ్స్ ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 40,000కు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు.

రేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట బార్ కౌన్సిల్ చైర్మన్గా సామూల రామరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా చిలకాని వెంకటయాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరుగా జి కిరణ్ కుమార్ గెలుపొందారు. దేశవ్యాప్తంగా బొగ్గుకు భారీ డిమాండ్ పెరుగుతున్న సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి 4 నెలల్లో 16.898 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైందని, ఇతర బొగ్గు సంస్థలతో పోలిస్తే గణనీయంగా వెనుకబడిందని కేంద్ర బొగ్గు శాఖ తాజా నివేదిక తెలిపింది. రాష్టంలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. చైనాలోని మోఖీ నగరంలో జరిగిన జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. ఫైనల్లో పురుషుల జట్టు 4-0 దక్షిణ కొరియాపై విజయం సాధించగా, భారత మహిళల జట్టు 1-0 ఆతిథ్య చైనాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఇంతవరకు హిందీ పాఠంలో కృత్రిమ మేధస్సు ఏఐ హిందీ భాష ప్రచార ప్రసారాల గురించి రవి వైద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త జయదీప్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:30. ఇప్పుడు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్ ప్రాపన్న భట్టాచార్య గారిచే సితార్ వాద్యం, తబలా సహకారం ఎన్ ఉదయ్ కుమార్, తాన్పుర సహకారం ఠాకూర్ కునాల్ సింగ్.

ఇంతవరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్ ప్రాపన్న భట్టాచారి గారిచే సితార్ వాద్యం విన్నారు. తబలా సహకారం ఎన్ ఉదయ్ కుమార్, తాన్పుర సహకారం ఠాకూర్ కునాల్ సింగ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12 గంటలు. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. నేను మీ షాయిలు. మీ అందరికీ అతను కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, ఈ రోజు నుంచి ఒక 11 రోజుల దాకా మన ఇంట్లో, మన వీధిలో, మన ఊర్లో ఎక్కడ చూసినా సరే ఒకటే సందడి, గణపతి బప్ప మోరియా. చిన్నప్పటి నుంచి మనం వింటున్న పేరు వినాయకుడు, గణపతి, గణేశుడు, లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, ఎన్ని పేర్లైనా సరే మనకు మాత్రం ఒకటే ఫీలింగ్, మన బొజ్జగన్పై వచ్చేసాడు అని చెప్పేసి. అసలు వినాయక చవితి అంటే స్పెషల్ హ్యాపీనెస్ కదా. అసలు ఉదయం లేవగానే ఇంట్లో పూజ హడావిడి, అమ్మ పూజ సామాన్లు రెడీ చేస్తూ ఉంటుంది, నానేమో పూజకు కావాల్సిన పండ్లు పూలు తీసుకొనికి పోతాడు, అక్క చెల్లి అన్న తమ్ముడు అందరు కలిసి డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అసలు పూజ అవుతుంది, ప్రసాదం ఎప్పుడు తినాలి అని ఉంటుంది కదా, అది కూడా ముఖ్యంగా గణపతికి నచ్చే ఉండ్రాలబ్బా. అయ్యో, ఉండ్రాలు అనగానే నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయే. అసలు వినాయకుడు అంటే మనకు గుర్తొచ్చేది విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏ పని మొదలుపెట్టినా సరే ముందుగా గణపతిని పూజిస్తారు. కొత్తిల్లు కట్టినా, బిజినెస్ స్టార్ట్ చేసినా ముందుగా శ్రీ గణేశాయ నమః అంటాం. మన దారిలో వచ్చే అడ్డంకాలను తొలగించి మన పని సక్సెస్ అయ్యేలా ఆ గణపయ్య ఆశీర్వదిస్తారన్నమాట. మన అమ్మమ్మలు, నానమ్మలు ఒక కథ చెప్తూ ఉంటారు కదా, అంటే అది మీకు చెప్పబోతున్నా. ఒకసారంట పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు తనకు కాపలాగా ఉండాలని తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక బాలుడిని తయారు చేసిందంట. ఆ బాలుడే గణేశుడు. నేను లోపల నుంచి వచ్చేదాకా లోపలికి ఎవరిని రానివ్వకే అని పార్వతీదేవి అన్నదంట. అయితే ఇప్పుడు అమ్మ చెప్పింది కదా, అమ్మ మాట ముఖ్యమని అక్కడే కాపలాగా నిలబడ్డాడు గణేశుడు. అప్పుడే శివుడు ఎంట్రీ ఇస్తాడు అనమాట. అయితే శివుడు లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు, కానీ గణేశుడు వెళ్లకుండా అడ్డుకుంటాడు. చివరికి ఇద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది. ఆ సమయంలో గణేశుడి తల వేరైపోతుంది. పార్వతి చాలా బాధపడింది. ఆమె కోపానికి హద్దు లేదు. ఆమె కోపాన్ని చూసి శివుడు మళ్ళీ ఆ తలని జీవం పోశాడు. ఎలా? ఏనుగు తలతో అలా అమర్చాడన్నమాట. అందుకే మనం గణేశుడు అని పూజిస్తాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: మన చిన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తుందా? అసలు నాన్నతో కలిసి అలా వినాయకుడిని తీసుకురావడానికి పోతుండే. అంటే పొద్దున్నే రారా గణపతిని తీసుకురావాలి అని చెప్పగానే మనకు అంతకంటే పెద్ద పని ఉండేదే కాదేమో. స్నానం చేసుకొని, కొత్త డ్రెస్ వేసుకొని నాన్న వెనుక బయలుదేరేవాళ్ళం. ఇప్పుడు కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి అనుకో, కానీ అప్పటి విషయం అసలు వేరే. మార్కెట్లో, గల్లీలలో చిన్నవో పెద్దవో మనకి నచ్చిన గణపయ్యను చూసి నాన్న ఇది కావాలి అంటాం. నానేమంటారు, ఇది చాలా పెద్దదిరా, ఇంట్లో ఎక్కడ పెడతాం అని అనేటోళ్ళు. మనమేమో అయితే ఇది వద్దులే, ఇది తీసుకుందామా అని చెప్పేసి ఇంకోటి చూపించేవాళ్ళం. లాస్ట్కి మా నాన్ననో లేకపోతే మనమే కాంప్రమైజ్ అయ్యి ఆ గణపయ్యని మంచిగా తల మీద పెట్టుకొని ఇంటికి తీసుకుపోయేటోళ్ళం. ఇంటికి ఆ గణపయ్య వచ్చేసరికి అమ్మ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది, అన్ని సిద్ధం పెట్టుకోవాలని చెప్పి. అలా ఒక టేబుల్ పెట్టి, ఆ టేబుల్ మీద ఒక క్లాత్ పెట్టి, మామిడాకులని, పూలని, కుంకుమ, పసుపు, ఒకవైపు కిచెన్లో వంటతో బిజీగా ఉంటుంది, అలానే ఇవన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఆ రోజుల్లో సింపుల్గా చేసినా మంచిగా చేసేవాళ్ళు. క్యాసెట్లో లేకపోతే రేడియోల్లో పాటలు వినేటోళ్ళు. వీధిలో కేవలం గణపయ్య సాంగ్సే పెట్టేవాళ్ళు. ఫోటో పిచ్చి, వీడియో పిచ్చి అసలు అప్పుడు ఉండేదే కాదు. చందా ప్రెజర్ కూడా లేకపోతుండే. ఆగమనంటూ అస్సలు లేదు. చందా చెప్పినా కానీ నాకు ఇంకా గుర్తు, నేను చిన్నప్పుడు చందా 100 రూపీస్తో స్టార్ట్ అయ్యేది తెలుసా. 100 రూపీస్తో స్టార్ట్ అయ్యి 500 లాస్ట్ 1000 రూపాయల దగ్గర ఆగేది. అంటే ఇంటింటికి పోయి చందా అడుగుతారు కదా అక్కడ. కానీ ఇప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది అన్నమాట, ఎక్కడి నుంచి 2500 నుంచి స్టార్ట్ అయితే 50,000 దాకా కూడా చందాలు వసూలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు కూడా. అండ్ ఇప్పుడు ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకో, ఇంకోటి ఆగమన్ అంటూ డీజేలు అంటూ ఎక్కువ టెన్షన్ ఉండేది కాదు అసలు అప్పట్లో. అంటే ఇప్పుడు కొంచెం పెరిగింది అనుకోండి, అండ్ అప్పట్లో హెవీ డెకరేషన్ కూడా లేదు, కానీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పాటలు పాడగానే ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ గుర్తొస్తుంది. అంటే దాని హవా లేకుండా పాట ముందుకు పోదన్నమాట. ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ పిచ్చి కూడా ఎక్కువైపోయింది, అండ్ ఆగమన్ కూడా చాలా ఘనంగా లైక్ గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడు డీజేలు కూడా ఎక్కువైపోయాయి. అండ్ ఇంకోటి, నేను ఇక్కడ కంపారిజన్ చేస్తున్నా కానీ ఇది తప్పు, ఇలానే చేయాలి, ఇది రాంగ్ అని అనట్లేదు. అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటో మాత్రమే చెప్తున్నా మీ అందరికీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: అయితే మన పెద్దలు మనం చిన్నగా ఉన్నప్పుడు కొన్ని కథలు చెప్తుండే కదా, అది ఇప్పుడు గణేష చతుర్థికి వచ్చింది కాబట్టి ఏదో కొన్ని కథలు చెప్పే ఉంటారు. వాటిల్లో కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందామా మరి? అయితే ఒకసారి శివుడు పార్వతీదేవిని, ఇద్దరు కుమార్తెలను అంటే గణేషుడు కార్తికేయుడికి ఒక పరీక్ష పెట్టమని చెప్పారు. అయితే ఇక్కడ పరీక్ష ఏంటిది? ముందుగా 3 లోకాల్ని చుట్టూ వేసి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే విజేత అని. అయితే కార్తికేయుడు వెంటనే తన నెమలి మీద బయలుదేరిపోయాడు. గణేషుడి దగ్గర ఉన్నది చిన్న ఎలుక, కానీ రేస్ విన్ అయింది మాత్రం గణేషుడే. ఎలా? అయితే అక్కడే గణేషుడు ఒక జవాబిస్తాడు. ఎప్పుడు? తల్లిదండ్రుల చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు వేశాక ఏమంటాడు? నా ప్రపంచం మీరే అంటారు. అలా విజేతగా గణేషుడే ఉంటాడన్నమాట.

0: మరి గణేశుడికి మూషక వాహనం ఎలా అయింది? ఒకప్పుడు క్రౌచుడు అనే గంధర్వుడు శాపం వల్ల పెద్ద ఎలుకగా మారాడని ఒక పురాణ కథ. అతను ఆశ్రమాలలో ఋషుల వస్తువులను పాడు చేస్తూ చాలా ఇబ్బంది పెట్టేవాడట. చివరికి గణేశుడు అతన్ని తన వశంలోకి తీసుకొని తన వాహనంగా చేసుకున్నాడట. ఇప్పుడు చెప్పే స్టోరీ అయితే నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది, అండ్ ఆల్సో నా ఫేవరెట్ స్టోరీ అన్నమాట. అయితే వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు దాన్ని రాయడానికి గణేశుడిని కోరాడట. గణేశుడు ఒక కండిషన్ పెట్టాడట, మీరు ఆపకుండా చెబితే అప్పుడు రాస్తాను అని చెప్పి. అయితే వ్యాసుడు కూడా ఒక కండిషన్ పెట్టాడట, నేను చెప్పే ప్రతి విషయం అర్థం చేసుకొని తర్వాత రాయాలి నువ్వు అని చెప్పేసి. ఇలా ఇద్దరు ఒకరినొకరు టెస్ట్ చేసుకుంటూ మహాభారతాన్ని రచించారు. ఒక సమయంలో గణేశుడు ఇలా రాస్తున్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, విరిగిపోయిందట. అప్పుడు ఆగకుండా తన దంతంతో ఒకదాన్ని విరిచి దాంతో రాయడం కొనసాగించాడట. ఇది కథ, అందుకే ఆయనని ఏకదంతుడు అంటారట.
1: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: ఇంకొక ముఖ్యమైన విషయం, మట్టి వినాయకుడిని ఉపయోగించడం చాలా మంచిది ఎన్విరాన్మెంట్కి. అంటే ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరుగుతుంది కదా, మరి మన వంతు సాయం కూడా చేయాలి కదా మరి ఎన్విరాన్మెంట్కి. సో ఎంత వీలైతే అంతగా వినాయకుడు చాలా ఎకో ఫ్రెండ్లీగా వాడండి. అండ్ ఆల్సో మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఈ వినాయక చవితి చాలా హ్యాపీనెస్తో సెలబ్రేట్ చేద్దాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ట్రెడిషన్స్తో ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ మన జీవితంలోకి ఆనందాన్ని, ఆశను, పాజిటివ్ ఎనర్జీని తీసుకొద్దాం. ఈ 11 రోజులు మస్తు ఘనంగా జరుపుకుందాం. అందరికీ ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు.

ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం ఇక్కడే. అప్పటిదాకా నేను మీ శైలు సైనింగ్ ఆఫ్. వింటున్నానండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయి హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక్ హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్, స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియముల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధ సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
2: భాషా కిసీ భీ సమాజ్ కీ స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కీ భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ్ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియాపై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010 ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్టపతి కొనియాడారు. దేశ యువతకు స్ఫూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్టపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్టపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो अब उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
2: ఇంతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. రాష్టంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, వినాయక చవితి పర్వదినాన్ని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల వేడుకలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని కర్తబాద్లో 69 అడుగుల ఎత్తుల కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు మహారాష్టలో ప్రారంభమైనప్పటికీ కడతపాత్ గణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నింటినీ తొలగించి రాష్టంతో పాటు దేశమంతటా శాంతి సమృద్ది ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. కడతపాత్ బడాగణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, గణనాథుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్వర్క్స్, విద్యుత్, పోలీస్ శాఖలతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాలు, నిమజ్జన మార్గాల్లో పూడికను వెంటనే తొలగించాలని, మాన్సూన్ ఎమర్

0: ఎమర్జెన్సీ బృందాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు భీమేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలను వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. సిద్దిబుద్ది వినాయక ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ప్రభుత్వ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: మన హైందవ సంస్కృతిలో ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు తండ్రి, ఎల్నినో ప్రభావం ఉండకూడదు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ వేనాడ ప్రాంతంలో కూడా ప్రధానంగా అనేటువంటి విఘ్నేశ్వరుడు వేడుకోవడం జరిగింది. గత 3 రోజులుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. రైతులందరూ కూడా ఇదే విధంగా సుఖసంతతో ఉండే విధంగా మరి వారి ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.
0: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక అలంకరణలతో వేదికలను సిద్దం చేస్తున్నారు. విగ్రహాలను ఆయా ప్రాంతాలకు తరలించి ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మంలోని విజయ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం విజయ గణపతి ఆలయంలో సుమారు 1500 మంది భక్తులు గణేష్ మాలను ధరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక మండపాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ కాగజ్నగర్ పట్టణంలో కాలుష్య నియంత్రణ మండలితో పాటు వాసవి క్లబ్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వినాయకుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మట్టి వినాయకులు మాత్రమే ఉపయోగించాలని, దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు గణనాథుడికి పూజలు నిర్వహించి ఉండ్రాళ్లు, కుడుములు తదితర నైవేద్యాలను సమర్పించారు. వినాయక చతుర్థి పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పురాతనమైన రేజంతల్ సిద్ది వినాయక, రుద్రారం, గణేష్ గడ్డ ఆలయాలను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం నిర్వహించే గణేష్ ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి గణనాథులను పూజిస్తున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక ప్రతిమలను మండపాల వద్దకు భక్తులు చేరవేస్తున్నారు. పండుగ సందర్భంగా పూలకు, పండ్లకు రెట్టింపు ధరలు విక్రయిస్తున్నారు. జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో నిర్మించే ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్దిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలియజేశారు. ఇప్పటికే 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, మిగిలిన అర్హుల పరిశీలన కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. గృహాల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, లబ్దిదారులు, బ్రోకర్లు, మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు. మొదటి విడత నగదును కేటాయింపు పత్రంలో పేర్కొనే అధికారిక బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ దేవేందర్ చైనాలోని యునాన్ మింజు విశ్వవిద్యాలయంలో 2025-26 సంవత్సరానికి ఉత్తమ విద్యాబోధకుడిగా ఎంపిక కావడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ హుస్నాబాద్ పేరును నిలబెట్టిన డాక్టర్ దేవేందర్ను హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో నిన్న రాత్రి నిర్వహించిన ఆగస్టు నెల నెలవారీ నేర సమీక్ష సమావేశంలో నేర నియంత్రణ, దర్యాప్తు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రత, డ్రగ్స్, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అత్యవసర ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలని, వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ పట్టణంలో మట్టి వినాయకుల ప్రతి

0: మల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగర డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్రావు డివిజన్ ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. హైదరాబాద్ నగరం సహా రాష్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రాష్టంలో మరో 2 రోజుల పాటు అక్కడక్కడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తోంది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 32.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులో ఉదయం వరకు నీటిమట్టం 21.56 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో వరద కాల్వ మీదుగా 170 క్యూసెక్ల మేర నీరు ఇన్ఫ్లోగా వస్తుందని తెలియజేశారు. ఈ నెలాఖరునా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్టవ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలియజేశారు. రాష్టంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: వనితా లోకం మహిళల కార్యక్రమంలో ఒక విగ్రహం, ఒక పండుగ, ఒక సందేశం, ఈ అంశం గురించి శ్రీవేద గారి ప్రసంగం.
1: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో వినాయక చవితి సందర్భంగా శ్రీవేద గారు అందించే వివరాలు వింటారు.
2: ఒక విగ్రహం, ఒక పండుగ, ఒక సందేశం. గణేష్ చతుర్థి భక్తి నుంచి బాధ్యత వరకు ఒక చిన్న ప్రయాణం. వినాయక చవితి అనగానే మన మనసులో ఎన్నో చిత్రాలు మెదులుతాయి. వీధులలో కొలువుదీరిన వినాయక విగ్రహాలు, పువ్వుల అలంకరణ, హారతి వెలుగులు, భక్తి గీతాలు, చిన్నపిల్లల సందడి, కుటుంబ సభ్యుల ఆనందం. ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి మీ ముందుకి వచ్చాను. గణేష్ చతుర్థి అంటే కేవలం ఒక పండుగ కాదు, అది మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది భక్తిని, కుటుంబ బంధాలను, సమాజ ఐక్యతను, మన సాంప్రదాయాలను గుర్తు చేస్తుంది. కానీ ఈ పండుగలో మరో ముఖ్యమైన సందేశం కూడా ఉంది. అది ప్రకృతి పట్ల మన బాధ్యత. ఈరోజు మనం గణేష్ చతుర్థి గురించి మాట్లాడుకుందాం. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం? వినాయకుడికి ఎందుకు మొదట పూజ చేస్తాం? గణేష్ చతుర్థి ఎలా ఒక పెద్ద సామూహిక పండుగలా మారింది? మరి మన పండుగను జరుపుకుంటూ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ముందుగా వినాయకుడి పుట్టుక గురించి చెప్పే చిన్న కథను గుర్తు చేసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి తన ఇంట్లో స్నానం చేయడానికి వెళ్లారు. తన గది లోపలికి ఎవ్వరూ రాకుండా కాపలాలాగా ఉండమని తన శరీరం నుంచి తయారు చేసిన ఒక చిన్న బాలుడిని అక్కడ నిలబెట్టారు. ఆమె ఆ బాలుడి

అతనికి ఒక బాధ్యతను అప్పగించారు. నేను చెప్పే వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అన్నారు పార్వతీదేవి. ఆ బాలుడు తన తల్లి మాట వింటూ అక్కడే కాపలాలాగా నిలబడ్డారు. అప్పుడే పరమేశ్వరుడు అక్కడికి వచ్చారు. కాని ఆ బాలుడు ఆయనను కూడా లోపలికి వెళ్లనీయలేదు. ఎందుకంటే తన తల్లి మాట తనకు ముఖ్యం. దానితో కోపం వచ్చిన పరమేశ్వరుడు ఆ బాలుడి తలను నరికారు. పార్వతీదేవి ఇది చూసి చాలా బాధపడ్డారు. తన కుమారుని తిరిగి జీవింప చేయగలరని కోరారు. అప్పుడు పరమేశ్వరుడు తన గణాలను పంపించి ఉత్తర దిక్కున తలచేసి నిద్రించిన జీవితాలను తీసుకురావాలని ఆదేశించారు. వారు ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. ఆ ఏనుగు తలను ఆ బాలుడి శరీరానికి అమర్చి అతనికి తిరిగి జీవం పోశారు. అతనికి గణేశుడు అని పేరు పెట్టారు. మరి ఆ తరువాత ఒక ప్రత్యేక వరం ఇచ్చారు. ఏ పూజ అయినా ఏ శుభకార్యమైనా ముందుగా నిన్ను పూజించిన తర్వాతే ప్రారంభం కావాలి అన్నారు. అందుకే మనం గణేశుణ్ణి విఘ్నేశ్వర అని పిలుస్తాము. శుభకార్యాలకు ముందు వినాయకుణ్ణి పూజిస్తాము. ఆయన మన జీవితంలో అడ్డంకులను తొలగించి జ్ఞానం మరియు వివేకం ప్రసాదించాలని కోరుకుంటాము. ఈ నమ్మకంతో మనం ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి రోజు మనం గణేష్ చతుర్థిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. కానీ ఈ కథలో మనకు నచ్చే మరొక విషయం ఉంది. గణేశుడు తన తల్లి మాట పట్ల చూపించిన నమ్మకం మరియు బాధ్యత. అది ఈ రోజుల్లో కూడా మనకు చాలా ముఖ్యమైన సందేశం. మన భారతీయ సంస్కృతిలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను విఘ్నేశ్వర అని పిలుస్తాము. విఘ్నాలు అంటే అడ్డంకులు. విఘ్నేశ్వర అంటే అడ్డంకులని తొలగించేవాడు. అందుకే ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించే ముందు గణేశుణ్ణి తలుచుకోవడం మన సాంప్రదాయం. విద్యారంభమైన, గృహప్రవేశమైన, వివాహమైన, వ్యాపార ప్రారంభమైన ప్రతి కొత్త ఆరంభంలో వినాయకుణ్ణి స్మరించడం మనం చూస్తాం. ఎందుకంటే వినాయకుడు కేవలం ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక కాదు. ఆయన జ్ఞానం, వివేకం, వినయం మరియు శుభారంభానికి ప్రతీక. వినాయకుడి రూపంలో కూడా అనేక జీవన సందేశాలు దాగి ఉన్నాయి. ఆయన పెద్ద చెవులు, ఎక్కువగా విని అర్థం చేసుకోవాలని చెబుతాయి. చిన్న కళ్ళు, లక్ష్యంపై ఏకాగ్రతతో దృష్టి పెట్టాలని గుర్తు చేస్తాయి. పెద్ద శిరస్సు, విశాలమైన ఆలోచన అవసరమని చెబుతుంది. ఇలా ఒక చిన్న విగ్రహంలో కూడా మనకు ఎన్నో జీవన పాఠాలు కనిపిస్తాయి. గణేష్ చతుర్థికి మన దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గణేశుణ్ణి పూజించే సాంప్రదాయం చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ గణేష్ చతుర్థిని పెద్ద ప్రజా ఉత్సవంగా నిర్వహించడంలో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారు ముఖ్యమైన పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఒక్కచోటికి చేరడంపై అనేక ఆంక్షలు ఉండేవి. ఆ సమయంలో గణేష్ ఉత్సవాలు ప్రజలు కలిసే వేదికగా మారాయి. కుటుంబాలు కలిశాయి, వీధులు కలిశాయి, యువత కలిసి పనిచేసింది, ప్రజలలో సామాజిక చైతన్యం పెరిగింది. ఇలా ఒక ఇంట్లో జరిగే పూజ ఒక వీధి పండుగగా మారింది. ఒక వీధి పండుగ ఒక పెద్ద సామూహిక ఉత్సవంగా మారింది. ఈరోజు కూడా మన దేశంలో అనేక ప్రాంతాల్లో గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు కలిసి ఉత్సవాలు నిర్వహిస్తారు. పెద్దలు, పిల్లలు, యువత, మహిళలు అందరూ కలిసి పాల్గొంటారు. అందుకే గణేష్ చతుర్థి కేవలం భక్తి పండుగ మాత్రమే కాదు, ఇది మనుషులను ఒకరిని ఒకరికి దగ్గర చేసే ఒక పండుగ. కాలం మారింది, మన జీవన విధానం మారింది. మన పండుగలు కూడా మరింత పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలు, రంగురంగుల అలంకరణ, సౌండ్ సిస్టమ్స్, లైట్స్, విభిన్నమైన కార్యక్రమాలు, ఉత్సవం మరింత గ్రాండ్గా మారింది. కానీ ఈ సందర్భంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన సెలబ్రేషన్ ప్రకృతికి ఎంత మేలు చేస్తోంది? ఒక గణేష్ విగ్రహం మనకు చాలా అందంగా కనిపించవచ్చు, కానీ ఆ విగ్రహం తయారీలో ఉపయోగించే పదార్థాలు విసర్జనం తర్వాత ఎక్కడికి వెళ్తాయి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన కొన్ని విగ్రహాలు నీటిలో త్వరగా కరగవు. కొన్ని సింథటిక్ పెయింట్స్లో ఉండే పదార్థాలు నీటిని కలుషితం చేయవచ్చు. విసర్జనం తర్వాత చెరువులు, సరస్సులు, నదులు వ్యర్థ పదార్థాలతో నిండిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. మనం పవిత్రంగా భావించే నీరు మన పండుగ తర్వాత కలుషితం కాకూడదు. ఎందుకంటే నీరు మన పండుగకి మాత్రమే కాదు, అది మన జీవితానికి ఆధారం. ఈ సందర్భంగా

0: పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాల ఆవశ్యకత ముందుకు వస్తుంది. మట్టి మన భూమి నుంచి వస్తుంది. ఆ మట్టితో వినాయకుణ్ణి తయారు చేస్తాం, భక్తితో పూజ చేస్తాం, విసర్జనం చేస్తాం. మళ్ళీ ఆ మట్టి ప్రకృతిలో భాగమవుతుంది. భూమి నుంచి వచ్చిన రూపం భూమిలోకే తిరిగి చేరుతుంది. ఇందులో ఒక అందమైన సందేశం ఉంది. మన జీవితం ప్రకృతితో ముడిపడి ఉంది. మనం ప్రకృతి నుంచి తీసుకుంటాం, కాని తిరిగి ప్రకృతికి ఏమిస్తున్నాం? ఈ ప్రశ్న మనం ఆలోచించాలి. పర్యావరణ అనుకూల పండుగల గురించి మాట్లాడినప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న, మన ట్రెడిషన్ని మర్చిపోవాలా? అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతిని గౌరవించడం మన సంస్కృతికి కొత్త కాదు. మన పూర్వీకులు భూమిని తల్లిగా భావించారు, నీటిని పవిత్రంగా చూశారు, వృక్షాలను గౌరవించారు, ప్రకృతిలోని ప్రతి అంశం మన జీవితానికి సంబంధించిందని నమ్మారు. కాబట్టి ప్రకృతి పరిరక్షణ మన సాంప్రదాయానికి విరుద్ధమేం కాదు. అది మన సాంప్రదాయాల్లోకి ఒక ముఖ్యమైన భాగం. అందుకే ఈ గణేష్ చతుర్థికి మట్టి విగ్రహం ఎంచుకోవాలి. పర్యావరణ అనుకూల రంగులను ఉపయోగించాలి. ప్లాస్టిక్ అలంకరణ పదార్థాలు తగ్గించాలి. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే వస్తువులకు బదులు తిరిగి ఉపయోగించగలిగే వస్తువులను ఎంచుకోవాలి. విసర్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న ప్రదేశాలు ఉపయోగించాలి. ఇవి చిన్న చిన్న మార్పులా కనిపించవచ్చు, కానీ లక్షల మంది చిన్న మార్పులు చేస్తే అది ఒక పెద్ద మార్పుగా మారుతుంది. పండుగలు మన జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి, కుటుంబాలను కలుపుతాయి, స్నేహితులను దగ్గర చేస్తాయి, పిల్లలకి మన సంస్కృతిని పరిచయం చేస్తాయి, సమాజంలో ఐక్యతను పెంచుతాయి. కాబట్టి పండుగలు జరుపుకోవడం చాలా అవసరం. కానీ పండుగ పేరుతో ప్రకృతికి హాని కలిగించకుండా జరుపుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక చిన్న నిర్ణయం చాలు. ఈ సంవత్సరం పెద్ద విగ్రహాలు బదులు చిన్న మట్టి విగ్రహం ఎంచుకోవాలి. ప్లాస్టిక్ బదులు ప్రకృతి అనుకూల అలంకరణ ఎంచుకోవాలి. అధిక శబ్దం బదులు భక్తి గీతాలు, సాంప్రదాయ సంగీతంతో ఉత్సవాన్ని నిర్వహించాలి. విసర్జనం సమయంలో నీటి వనరులను కాపాడుకోవాలి. మన పండుగ మన పక్కవారికి ఇబ్బంది కలిగించకుండా, మన ప్రకృతికి హాని కలిగించకుండా, మన భవిష్యత్ తరాలకి సమస్యలుగా మిగిలించకుండా జరుపుకోవాలి. గణేష్ చతుర్థిలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం విసర్జనం. కొన్ని రోజులు మన మధ్య కొలువుదీరిన వినాయకుడు భక్తి శ్రద్ధలతో సాగనంపిస్తాం. విగ్రహం నీటిలో కలిసిపోతుంది. అది చూస్తుంటే ఒక ముగింపులా అనిపించవచ్చు, కానీ విసర్జనంలో ఒక గొప్ప జీవన సందేశం ఉంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మనం సృష్టించిన ప్రతి రూపం ఒకరోజు మారిపోతుంది. మన సంపదలు, మన పదవులు, మన అహంకారం, మన కష్టాలు అన్నీ ఒకరోజు గడిచిపోతాయి. కానీ మనం చేసిన మంచి పని, మనం పంచిన ప్రేమ, మనం ఇచ్చిన సహాయం, మనం కాపాడిన ప్రకృతి, ఇవి మాత్రం వేరే వారి జీవితాల్లో కొనసాగుతాయి. అందుకే విసర్జనం ఒక ముగింపు కాదు, అది ఒక గుర్తు చేసే సందేశం. వచ్చినది తిరిగి వెళ్ళాలి. ప్రకృతి నుంచి తీసుకుంది తిరిగి ప్రకృతికే చేరాలి. కానీ మనం నేర్చుకున్న మంచి విలువలు మనతో మిగలాలి. ఎందుకంటే భక్తి అంటే కేవలం దేవుణ్ణి పూజించడం కాదు, ఆయన సృష్టిని గౌరవించడం కూడా. మార్పు ఎప్పుడూ ఒకరి దగ్గరే ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక వీధి, ఒక కాలనీ, అలా ఒక నగరం, ఒక దేశం. గణేష్ చతుర్థి అంటే భక్తి, గణేష్ చతుర్థి అంటే మన సంస్కృతి, గణేష్ చతుర్థి అంటే సమాజ ఐక్యం, గణేష్ చతుర్థి అంటే కొత్త ఆరంభం. కానీ ఈ కాలంలో గణేష్ చతుర్థి మనకు మరో సందేశం కూడా ఇవ్వాలి. అది పర్యావరణ బాధ్యత. ఈ పండుగ సందర్భంగా మనం వినాయకుణ్ణి మన ఇళ్లకు ఆహ్వానిద్దాం, ఆయనకు భక్తితో పూజ చేద్దాం, ఆయన బోధించిన వివేకంతో జీవిద్దాం, మరి ఆయన సృష్టించిన ప్రకృతిని ప్రేమతో కాపాడుకుందాం. ఎందుకంటే గణపతి మన ఇంటికి రావడం ఒక పండుగ, గణపతి మన మనసులో మంచి విలువను నింపడం ఒక ఆశీర్వాదం. కానీ ఆ విలువలు మన జీవితంలో ఆచరించడం, అదే నిజమైన గణేష్ చతుర్థి. ఈ వినాయక చవితి మన అందరికీ జ్ఞానాన్ని, ఐక్యతను, ఆనందాన్ని మరియు ప్రకృతిని కాపాడే వివేకాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ఆలోచనతో అందరికీ నా హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీ అందరితో ఈ గణేష్ చతుర్థి కథను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: మీరింతవరకు

ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. భగవంత్ కేసరి చిత్రం నుండి కరీముల్లా మనీష్ పాడిన పాట, రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.

బిడ్డా అంత లేదు, చప్పుడు సరే గట్టిగా చేయమను.

0: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: गणेशोत्सवाचा आणखी एक महत्वाचा पैलू म्हणजे परंपरा आणि आधुनिकतेचा सुंदर मेळ. आजच्या पिढीचा सहभाग गणेशोत्सवामध्ये होण्यासाठी अनेक मंडळं आणि कुटुंब विविध उपक्रम राबवतात. गणेशोत्सवाच्या निमित्तानं मुलांना आरती, अथर्वशीर्ष, पारंपरिक खेळ, संस्कृती आणि कलांची ओळख करून दिली जाते. तर दुसरीकडं सोशल मीडिया, डिजिटल निमंत्रण, ऑनलाईन आरती आणि विविध डिजिटल माध्यमांमुळे गणेशोत्सवाचं स्वरूप अधिकाधिक आधुनिक होत चाललं आहे.
1: हो, तंत्रज्ञान आलं, माध्यम बदलली, पण गणपती बाप्पावरची श्रद्धा मात्र तशीच राहिली. कारण शेवटी गणेशोत्सव हा केवळ सजावटीचा किंवा उत्साहाचा विषय नाही, तो आहे आपल्या संस्कृतीला जोडणारा धागा,
0: तो आहे कुटुंबाला एकत्र आणणारा सण,
1: तो आहे समाजात एकोपा निर्माण करणारा उत्सव,
0: आणि तो आहे नव्या पिढीला आपल्या परंपरांची ओळख करून देण्याची एक सुवर्ण संधी. श्रोते हो, घरगुती चौकटीतून सुरू झालेला गणेशोत्सव सार्वजनिक झाला, राजकीय सामाजिक क्रांतीचा साक्षीदार बनला आणि आज आधुनिक तंत्रज्ञानाच्या युगात जागतिक स्तरावर पोहोचला आहे. तर श्रोते हो, आपल्या सर्वांचं आराध्य असलेल्या गजाननाला वंदन करून पुन्हा एकदा आपणा सर्वांना गणेश चतुर्थीच्या हार्दिक शुभेच्छा.
2: गणपती बाप्पा मोरया, मंगलमूर्ती मोरया.
0: याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेट आहेच येत्या बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सोनालीचा नमस्कार.
3: ఇంతవరకు నిషిగన్ మరాఠీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
5: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
6: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
7: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
8: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
9: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
10: సుప్రభాత వేళ భక్తిభావం.
11: కర్షక జనావళికి తారక మంత్రం.
10: మహిళా లోకానికి ప్రియనేస్తం.
11: యువజనులకై ఉత్తుంగ తరంగం.
10: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
12: కొంతకాలం కొంతకాలం
11: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
10: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
13: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
11: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
13: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
10: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
11: అన్ని తానై,
10: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
11: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
10: ఆకాశవాణి
11: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
14: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
15: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్.
16: దాదాపు 20 నుంచి చేసే ప్రాక్టీస్లో నాకు తెలిసింది ఏంటంటే, ఒక్క మెడిసిన్ అదే మెడిసిన్ మనకి వేరే పర్సన్ని అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు. సో పర్సన్ని బట్టి, తన వెయిట్ని బట్టి, తన టైప్ని బట్టి మేము మెడిసిన్స్ రాస్తాం. ఒకే ఇంట్లో మేము వేరే వేరే మాత్రలు వాడుతుంటాం. సో ఒకే మాత్ర ఒక్క మనిషిని పనిచేసిన మాత్రాన వేరే మనిషిని పనిచేస్తుంది అలా ఉండకూడదు. దగ్గుకి అమాక్సిసిలిన్ అనేది వాడతాము. ఇప్పుడు నా ఒక ఫ్యామిలీ ఉంది, నాకు చాలా 10 నుంచి వాళ్ళ పేషెంట్స్. అదే ఫ్యామిలీలో హస్బెండ్కి చాలా అమాక్సిసిలిన్ అనేది క్లావెనిక్ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది. సో కానీ అదే తన భార్యకి దాంతో సివియర్ రియాక్షన్ రావడము, అబ్బాయికి మోషన్స్ కావడము అవుతుంది. సో అదే ఒక్క అమాక్సిసిలిన్ నాకు వచ్చిందని అందరికి వాడడము అది కరెక్ట్ కాదు. సో మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు మందులు వాడడమే కరెక్ట్.
17: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
18: నేను ఇక్కడే ఉన్నా.
19: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
18: బుర్రని చార్జ్ చేయి.
20: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
18: చూసావా?
19: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
20: ఇప్పుడు ఎలా మరి?
19: ఉందిగా ఫ్రీ వైఫై.
18: బుర్రని వాడు కాస్త.
20: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
19: అంటే మోసాలకి చెప్పే బై బై.
20: ఆర్బీఐ అంటుంది
18: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 69 అడుగుల ఎత్తులో కొలువుదేరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలంతా గణపతి ఆశస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ పథకం కింద లక్కీ డ్రాలో ఎంపికైన ఎల్ఐజీ లబ్దిదారులకు ఈ వారంలోనే ప్లాట్ల కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన దేశవ్యాప్తంగా చేపడుతున్న సేవా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రధానిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా అభియాన్ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించనుంది. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. భారతీయ న్యాయ సంహితతో దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థ బలోపేతమైందని ఆయన పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని చెప్పారు. ఒమాన్ తీరంలో నిన్న వాణిజ్య నౌక ఎంటీఎల్ గయాపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇంతవరకు నౌకలోని 13 మంది సిబ్బందిని భారత్ రక్షించింది. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ అథారిటీకి రోజుకు 18 గంటల పాటు పవర్ సప్లై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్లు, తానక్పూర్ మహేంద్రనగర్ లైన్ ద్వారా 54 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయనుంది. యమెన్కు చెందిన హౌతీ తిరుగుబుడ్డదారులు దక్షిణ ఎర్ర సముద్రంలో మరిన్ని వ్యూహాత్మక ద్వీపాలను స్వాధీనం చేసుకున్నారు. బాబ్ ఎల్ మాండబ్ జలసంధికి 120 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న గ్రేటర్ హనీష్, లెస్సర్ హనీష్ ద్వీపాలలో హౌతీ రెబెల్స్ మోహరించారు. రాష్టంలో నేడు రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్వారా AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:03. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎఫ్ రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రిగా 25 ఏళ్లుగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీన సేవా సంకల్ప అభియాన్ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆ రోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. షిప్రా నది వెంబడి ఉన్న వివిధ ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయి. ఉత్తర సరిహద్దుల్లో షీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్లు చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాష దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు పటిష్ట భద్రత కల్పించినందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ ఠాకూర్ కుమార్ను లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు అభినందించారు. పలు దేశాల అధినేతలు పాల్గొన్న ప్రపంచ సదస్సును సజావుగా, సురక్షితంగా నిర్వహించారంటూ పోలీస్ కమిషనర్తో పాటు ఢిల్లీ పోలీస్ బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. భారతదేశ టోకో ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో పెరిగింది. జులైలో 9.78% ఉంటే ఆగస్టులో 9.92% పెరిగింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకో ధరల ద్రవ్యోల్బణం వరుసగా 4 నెలల కూడా 9% మార్కుకు పైన కొనసాగింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ అథారిటీకి రోజుకు 18 గంటల పాటు పవర్ సప్లై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్లు, తానక్పూర్ మహేంద్రనగర్ లైన్ ద్వారా 54 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AINNews_HYDని ఫాలో అవ్వండి. AINNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి
1: ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: సమయం 5:03 దాటింది. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో వినాయక విజయం చింధ్యక్ష గానంగా వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామి మరియు వారి బృందం. 2వ భాగం.

0: గడ్డం స్వామి బృందం చిందు యక్షగానం శ్రీ వినాయక విజయము రెండవ భాగం.
1: ఆహా, నేను ఆ గజాసురుని గర్భం మందు నుండి బయటికి వచ్చాను. త్రిమూర్తుల మంత్రి

0: నంది
1: వీళ్ళతో కూడి మన తంత్రం కూడి
2: ఆ గజాసురుని యొక్క
1: జర అంద గర్భం నుండి వచ్చి త్రిమూర్తులు ఎక్కడ వైకుంఠము సత్యలోకం పంపించాను. నేను ఇప్పుడే కైలాసం వెళ్తున్నాను. మనం ఇప్పుడే కైలాసం పోదాం. రండి
0: నందీశ్వర
1: ప్రభు భృంగీశ్వర, ఇప్పుడే మనం కైలాసం పోదాము. పార్వతిని చూడక ఒక మాసము దినం మాసము దూరం అవుతున్నది. వెంటనే వెళ్ళి పార్వతిని చూడాలి. పదండి వెళ్దాం
0: ప్రభు,
1: వెళ్దాం.

0: నేను, నా పేరు పార్వతీదేవి అంటారు.
1: నీ పేరు పార్వతీదేవి?
0: అవును. కైలాస పురంబులో నెలకొన్నటువంటి పరమశివుని, అతని భార్యను, నా పేరు పార్వతీదేవి.
1: అమ్మా, మీరు ఉన్నవాడ పట్టణము?
0: మా పట్టణము వెండికొండ.
1: ఓహో, వెండికొండ అంటే కైలాసమా?
0: అవును.
1: మహారాణి, మరి ఇప్పుడు కర్తవ్యం ఏమిటి, ఏం చేస్తున్నారు?
0: ఏమనగా, పరమశివుడు తన భక్తులను వారి సత్యమును గ్రహించుటకై వెళ్ళిపోయాడే, మరి ఈనాడు నేను శివుని దీక్షలో కూర్చుంటాను, కాబట్టి మరి ఇక్కడైన అసురుడు ఎవరైనా వచ్చినను నా శక్తికి పీఠమునకు భంగము వాటిల్లుతుందేమోనని ఇక్కడ నేను స్నానం ఆచరించవలే.
2: అమ్మా, మీరు చెప్పినట్టే స్నానం చేయండి, ఆ శివుడు కూడా వస్తారని మాకు వార్త వచ్చాది. విన్నావా, శివుడు కూడా అక్కడ త్రిమూర్తులతో కలిసి వస్తున్నారని చెప్పి వార్త వచ్చినది. ఆ మహానుభావుడు వస్తాడో ఏమో మరి.
0: అయితే శివుడు వచ్చే వరకు నేను అభ్యంగ స్నానము చేయవలేనని నా యొక్క కోరిక.
1: మరి దీక్ష భంగం అవుతుంది, మరి ఎలా?
0: ఎలా అంటే, నా యొక్క మాయ చేత ఒక కుమారుడి ఉద్భవించి చేసుకుని ద్వారము కాపలి పెట్టుకుంటాను.
2: అమ్మా, ఎలా చేస్తావు, కుమారుని ఎలా ఉద్భవింపు చేస్తావు?
0: ఇలాగ మేము పసుపు గంధము ఆ ముద్దుతోటి బొమ్మ చేసి, ఆ బొమ్మకు ప్రాణము పోసి, అతడి నా కుమారుడు అన్నట్టుగా
2: చేసి
0: దర్బారు కావలి ఉంచుతాను, ఎవరిని ఎరులు రాకుండగా.
2: ద్వారము కాడ ఆ కుమారుడు ఉంచి మీరు ఇక్కడ కూర్చుంటారు?
0: అవును.
1: సరే, పూజ చేయండి.
2: చేయండి.

0: మంచిపై కూర్చున్నందుకు నీ మహిమ చేత నా మహిమ చేత ఒక బాలుని ఉద్భవించి చేశాను. ఈ చిన్ని బాలునికి ఆయుష్ పోయండి మీరే.
1: ఆయుష్ పోసి అతని ద్వారమందు ఉంచుతారా?
0: అవును
1: దేవి. సరే, మీరు చెప్పిన విధముగా ఆ బాలుని ఉద్భవింపజేసి అతనికి ప్రాణం పోయండి. ప్రాణం పోస్తే అప్పుడు ఆ బాలునితో మాట్లాడతాడు కదా.
0: అవును చిరిగత్తి.
1: వెంటనే ఆ బొమ్మకు జీవం వేయండి. ఆయుష్ పోస్తేనే అప్పుడు ఆయన బాలుడే లేదు.
0: ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
2: అమ్మా అమ్మా.
0: కుమారా.
2: అమ్మా.
0: కుమారా రా, చెప్పగానే వచ్చేసినావా కుమారా?
2: వచ్చాను గాని అమ్మా, నాకు ఆకలి అవుతుందమ్మా.
0: ఆకలిగుచున్నదా? నీకు ఆకలైతే ఇదిగో ఉండ్రాళ్ళు తీసుకుని తినండి నాయన.
2: అమ్మా, ఉండ్రాలు తింటాను, కడుపు నిండుతాది. నీకు ఆపద రాకుండగా నేను ఎవరినైనా కొట్టాలా? యుద్ధము

0: చేయాలా?
1: అయ్యో కుమారా, నాకొక పని చేయవలెను. అదేమిటనగా,
0: ఏమిటమ్మా?
1: నేను శివదీక్షలో ఉన్నంత వరకు నీవు ద్వారము కావలి ఉండి ఎరులు ఎవ్వరు రాకుండగను నా యాజ్ఞ లేకుండగా ఎవరిని రానియకూడదు. ఇదొక్కటి చెయ్యండి మీరు.
0: ఓహో అమ్మా, నీవు చెప్పిన విధముగా నేను ఎవరు రాకుండగా ఈ దర్బార్ కావాలి
1: ఉంటావా? ఓం నమ శివాయ. ఇక నేను దీక్షలోకి వెళుతున్నాను.

0: ఇంతకు నా పేరేంటమ్మా?
1: నీ పేరా? సృష్టిలో అనంత పేర్లు నీకే కుమారా.
0: అవునా?
1: అవును.
0: అట్లయినా ఏదైనా ఒక పేరు ఉంటది కదా.
1: ఆ పేరు నేనే చెప్తాను, విను నాయన.
0: చెప్పతల్లి.
1: ఉమాపుత్రునివి.
0: నేను ఉమాపుత్రుడనై లోకాలు చే సేవలు ఉంటాను. అయినా నీవు ఒక పని చేసి పెట్టి బిడ్డావు, నన్ను సృష్టించావు.
1: అవును.
0: నా పేరు ఉమాపుత్రుడని పేరు పెట్టావు. అమ్మ ఏం చేయాలి? కొండలను పిండి కొట్టాలనా, లేక ఆ రాక్షసులు ముక్కుబట్టి పీడింతునా, లేక ఈ లోకాలను మొత్తం గల్లంతు చేద్దునా? ఏం చేయాలి చెప్పు తల్లి.
1: అలాగనా?

0: ఎవరి భయము గురించి నేను ద్వారముగా ఉండమంటావు, నీకు వచ్చిన భయం ఏంటి? సరే తల్లి, మీరు చెప్పిన ప్రకారం నేను ద్వారముగానే ఉంటాను, కానీ నాకు ఏదైనా ఒక ఆయుధం ఇవ్వు తల్లి.
1: ఆయుధమా? ఇదిగో నా మహిమ చేత ఒక గదాదండము నీ చేతికిస్తున్నాను. ఈ ఆయుధమును
2: అమ్మా
1: నీవు భుజము పైన పెట్టినంత వరకు నీకు ఎలాంటి ఆపద కలగదు. అట్టి ఆ గదను తృణముగా పారవేసినప్పుడు నీకు అపాయము కలుగును, అది మాత్రం జాగ్రత్తగా పట్టుకో.
2: సరేనమ్మా, ఇక నేను నువ్వు గద ఇచ్చావుగా ఆయుధముగా మార్చుకో.
1: ఆ ఆయుధమును పట్టుకుని జై మాతాను.
2: ఓహో,
1: నీకే కష్టములు రావు.
2: సరే మాత, జై మాత.
1: నమ శివాయ. ఇక నేను దీక్షలోకి వెళుతున్నా.
2: ఉండ్రాలు ఇస్తున్నావు కదా?
1: ఆ ఇచ్చినాను కదా కుమారా.
2: తినుకుంటే కావాలంటున్నానులే.
1: ఇక ఉండు, ఇక నేను దీక్షలోకి వెళ్ళిపోతున్నాను.
2: సరేనమ్మా.
0: ఆహా, ఈ తల్లి ఉండ్రాళ్ళు ఇచ్చి తినుమని చెప్పి ద్వారం కాడ పెట్టాడు. ఈ ఉండ్రాలు తినుతూ ద్వారం

మంది ఇక్కడ ఉండి ఎలాంటి శూరవరులు వచ్చినా ఒక్కరిని కూడా లోనికి పోనివ్వను, ఇదే నా మాత యాజ్ఞ, తప్పనిసరిగా ఎవరిని కూడా రానివ్వను. ఆహా, నాకు ఆకలైతే ఈ ఉండ్రాళ్ళు తినుకుంటా ఇక్కడనే కూర్చుంటాను.

0: ఆహా, నా యొక్క నందీశ్వరునితోని భృంగితోని ఆ యొక్క ధనుజపురం నుంచి వచ్చాను కదా, నా కైలాసము చేరవచ్చు తిని లోనికి వెళ్ళేదను. లోనికి వెళ్తున్నాను.
1: ఎవరురా?
0: ఆ ఏమి, ఎవరు నీవు?
1: దూరముండము, మేము మేమే.
0: మేము మేమా?
1: అవును.
0: బాలుడా, చిన్ని బాలుడవు, నా ద్వారమునకు నాకే సెలవు కావాలేనా? ఆ సెలవు లేనిది పోని బాబా. బాలక, ఏమి నీ మూర్ఖత్వము? మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏ అమ్మను మాట్లాడుతున్నావో, నీ అమ్మకే భర్తను నేను. విన్నవా, నీ అమ్మకే భర్తను, నన్ను లోనికి పోనేము.
1: మా అమ్మకో మీ అమ్మమ్మకో మాకు తెలియదు.
0: మూర్ఖ బాలక, మాటలు మితిమీరుతున్నావు. ఏమి నీ వాచాలా?
1: పెద్దవాడవని గౌరవిస్తున్నాను,
0: చిన్న బాలుడవని చూస్తున్నాను. నా మాట విని లోనికి పోనేవము.
1: మా తల్లి ఆకేది రానివ్వను.
0: రాణి బాబా, నా ద్వారమందు, నా గృహమందు నాకు నువ్వు ఎదురు నిలిచి మాట్లాడుతున్నావు. ఎవడవరు నీవు?
1: నా

0: చదవక నీవు నాకు అడ్డం వస్తున్నావా? వరే నువ్వు వెళ్ళిపో, మా అమ్మ ఆజ్ఞ ఏది, లోనికి రాకూడదు మీరు.
1: ఏమిరా బాలక, ఎంత వాడివి నువ్వు, నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎంత గర్వము, నీకెంత మదమత్సరము! నేను ఎవరినో తెలిసి మాట్లాడుతున్నావా లేక తెలియ మాట్లాడుతున్నావా?

0: కైలాసము పరిపాలించినటువంటి వెండి కొండ పాలించినటువంటి నాయకుడను, పరమశివుడను, కైలాస వాసుడను, కాలకంఠుడను, పెళ్ళము నీవెవడవు నాకు ఇంతవరకు తెలియదు, నా ద్వారమున ఉండే నన్ను అనుమతి కోరుతున్నావా? జరుగు.
1: ఎవండవురు నీవు? నీవు చూడగా దుర్మార్గులా ఉన్నావు. మా అమ్మ ఆజ్ఞ లేనిది లోనికి రాకూడదు.
0: మాటలు మితిమీరుచున్నావు బాలక, చిన్ని భారుడవు. నా మాట విని పక్కకు తొలగము, లేదా ప్రాణాన్ని ముప్పు వస్తున్నది.
1: ఇంకా నీ మధ్య

0: చేతిను వదిస్తున్నా, రండి.
1: ఏమి ఈ బాలుడు నా త్రిశూలమును తన గదతోని నా త్రిశూలమునే ఆపుతున్నాడే? ఏమిటి ఈ బాలుని మహిమ? చూస్తే వేలడంత లేడు. నా త్రిశూలానికే వీడు గదతోని నన్ను ఎదిరిస్తున్నాడు. ఫలితము లేదు, వీని శిరముద్రించడమే ఖాయము. ఓరి బాలక, మూర్ఖ బాల నిన్ను బట్టి ముద్ర కొట్టు.

0: ఏమి?
1: జై మాతా!
0: త్రిశూలమ్ముతో బాలుని శిరసు కొట్టేసిన కింద పడి మళ్ళీ వచ్చి అతుక్కుంటున్నాదే ఏమి బాలుని మహిమ? మరొక్కసారి సూచనను, ఇతని శిరంబు మరొక్కసారి చూసి కాల్చి వేస్తాను. ఆ శిరము రెండు సార్లు కొట్టేసినా గానీ కింద పడి మళ్ళీ వచ్చి అతుక్కుంటున్నది.

0: కాదు, ఇప్పుడే మళ్ళీ ఇంకొకసారి శిరముకు నరికి వేసి నా వహిరనేత్రముతో కాల్చి వేస్తాను. వహిరనేత్రముతోని ఆ తలను నరికి కాల్చివేశాం. మూర్ఖుడా
1: సుకుమారా, కుమారా, కుమారా, ఎవరు ఎవరి అఘాయిత్యానికి పాల్పడ్డది ఎవరు కావచ్చును కుమారా? అయ్యో, ఏమి చేయుదురా, నిన్నెవరైనా అడ్డుకోపోయిరు కదా. నేను దీక్షలో ఉన్నంత వరకు నీకు ఇంత అఘాయిత్యమే వచ్చినదా? ఎవరు నిన్ను వధించినది? ఎవరయ్యా?

ఇంతు లోపల నేను మోసమైపోతు కదరా, నిన్ను ఈ కవాటము కావలి ఉంచి నేను తప్పు చేస్తినా ఎవరు కాబోలు? నా కుమారుడి వధించిన ఆ మూర్ఖుడు ఎవరు కాబోలు?

0: ఏమి?
1: నాదా,
0: ఎందుకు దుఃఖిస్తున్నావు? ఏమి నీకు కల కారణమేంటి? ఈ బాలుడు ఎవరు? ఇంతదాకా దుఃఖిస్తున్నావే
1: స్వామి.
0: ఎవరి బాలుడు?
1: నీవు భక్తులను చూస్తుందుకు వెళ్ళావు కదా.
0: అవును.
1: ఎప్పుడు వచ్చేస్తావో చాలా దివసములాయని నాకు భయం చెంది ఏ దుర్మార్గు రాకుండగా నా మహిమ చేత పిండి తీసుకువచ్చి ఒక బొమ్మనిగా చేసి ఆ బొమ్మకు ఆవుసు పోసి నా ఆయుధము చేతికిచ్చాను. దర్బారు కావాలంచితే నా కొడుకును శిరచ్ఛేదనము చేస్తుంది. నాదా నాదా ప్రాణేశ్వర.
0: అయ్యయ్యో, తెలువదే, తెలియక చేసినటువంటి ఘోరము జరిగిపోయింది పార్వతి. జరిగిన దానికి గతించ, దుఃఖించిన ప్రయోజనం ఏమి లేదు. రమ్ము, లోనికి వెళ్దాం.
1: ఆహా, నేను రాను. నా కుమారుడు లేనిది నీ లోనికి రాను.
0: పార్వతి, చనిపోయిన తనయుడు ఎలా బ్రతుకును చెప్పును?
1: అయినా చనిపోయిన తనయుడు ఎలా బతికిస్తావో. ఇక జల ప్రళయమే జరుగుతున్నది. ఇక త్రిలోకములన్నీ గందరగోళము చేస్తాను. నా ప్రాణత్యాగము చేసుకుంటాను.
0: ఆహా సోదరి, సోదరి, నేను విష్ణుమూర్తిని.
1: ఆహా స్వామి,
0: ఎందుకు దుఃఖిస్తున్నావు చెల్లెలా?
1: నా కుమారుడు కావాలన్నయ్య.
0: సోదరి, ఏ బాధపడకు. నీ తనయుడు కారణ జన్ముడు, ఇన్నగా దిముకుడు, మహా సురజేష్ఠుడు, సురముఖుడు.
1: ఆహా,
0: అతడు బ్రతికడానికి అవకాశం ఉన్నది సోదరి. ఆ ఉపాయము నేను చెప్పేదను. వెంటనే పరమేశ్వర.
2: ఏమి?
0: వెంటనే నీ నందీశ్వరుని, భృంగిని ఇరువురిని అడవికి తోలి, అడవిలో ఉత్తర దిశకు ఎక్కడ ఏ ప్రాణైతే అక్కడ తలబెట్టి పడుకుంటాదో అట్టి తలను నరుక్కొని రమ్మని చెప్పండి. వెంటనే ఆ తలను తెచ్చి ఈ మొండెమును కతికిస్తే ఈ బాలుడు బ్రతికి జీవించును. తప్పనిసరిగా వెళ్ళండి.
1: సరే సరే, వెళ్ళి
2: పట్టున్నారా?
1: ఆహా,
0: మీరు వెళ్ళి ఆ ఉత్తర దిశకు ఏ మృగము గాని ఏ జీవి గాని ఉత్తర దిశకు తలబెట్టినటువంటి జీవిని తొందరగా నరుక్కొని రాండు.
1: సరే,
0: తలను నా కుమారుడికి కతికించవలను.
1: చిత్తప్రభు.
0: ఇది నా పరమేశ్వరి ఆజ్ఞ.
1: సరే.

0: చూసావు.
1: అవును,
0: ఏదిరా ఒక్క మనిషి అవపడతాడు, ఏ జీవిని కొడదాము, ఎవరిని నరుకుదోను, ఎటు చేద్దాంరా?
1: ఏ జీవైనా ఒకటేమో తూర్పు ముఖం పెట్టింది, ఒకటేమో పనుమడుగు ముఖం పెట్టి పని.
0: ఈ ఉత్తర దిశకు ఒక్క జీవ ముఖం పెట్టడం లేదు. ఎక్కడ
1: ఇంకా చూద్దాం, పద
0: పద పద ఇంకను ఇంకను.

0: బృంది, మనం ఇప్పుడే ఇంకా వెళ్ళి ఇంకా ముందు. హలో,
1: అరే
0: నందీశ్వర, అదిగో చూడుము
1: ఏ మృగం అది.
0: ఉత్తర దిశకు తలబెట్టి పడుకుంది ఏనుగు.
2: ఏనుగు
0: ఈ ఏనుగు తలగొట్టి తీసుకెళ్తే మన పరమేశ్వరుడు వస్తాడా?
2: అవును, మెచ్చుకుంటాడు. అయినా ఉత్తర దిశకు ఏ
1: మృగం దిశకు ఏ ప్రాణి అయినా చెప్పినాడు, అది ఏనుగు కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు. తీసుకుని పోదాం పండి.
0: మన పెద్దలు చెప్పారు ఉత్తర దిశకు తలబెట్టి పడుకుంటే దాని అర్థం ఏంటి?
1: ఎందుకు
0: ముఖం ఎటు ఉంటది ఎప్పుడు? దక్షిణ దిశ
2: భాగం
0: అంటే ఎప్పుడు యమలోకం చూసినట్టు కదా.
1: దక్షిణ భాగం యమలోకే,
0: ఆ యమలోక ప్రాప్తి దానికి కట్టించింది. పదంటిరా తలకాయ కొడదాము. చాలా మంచిగా పట్టుకోరా,
1: పట్టుకోవా.
0: ఇప్పుడే కైలాసం వెళ్దాం, రండి
2: పదండి
0: వెళ్దామా. పరమేశ్వర అయ్యా, ఇదిగో మాకు ఎక్కడ వెళ్ళినా ఏది దొరకలేదు. ఉత్తర దిశ తలబెట్టి పడుకున్నది, తప్పనిసరిగా ఏరిగా తల తెచ్చామండి.
2: పెట్టారా?
1: పెట్టండి పెట్టండి, అతికించండి.
0: ఈ ఏరిగా తల తీసుకొచ్చి కుమారుడికి సమర్పించాడు. అనేశాడు,
2: నాయనా వందనములు.
0: శుభమస్తు శుభమస్తు
2: శుభమస్తు వందనములు.
1: వర్ధిల్లుము వర్ధిల్లుము కుమారా.
0: అయ్యా బాలక, నీవు కోటి పూజలు అందుకొని లోకాలకి మహాదైవానివై ప్రతి ఎల్లవేళలా ప్రతి సంవత్సరము నీకు వినాయక చవితి పూజలు చేసి వినాయక పండుగలు చేసి నవరాత్రులు నేను పూజించి మళ్ళా గంగమ్మ మడిలో చేరి నా కైలాసమొత్తుగాక. కుమారా, నువ్వు విజయుడవై వర్ధిల్లుము. విన్నవా? నీ పేరు వినాయక.

0: శ్రోతలు, ఇంతవరకు చిందియక్ష గానంలో వినాయక విజయం కథ రెండవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ గడ్డం స్వామి వారి బృందం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం.

0: ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఇప్పుడు విందాం శృతిలేయులు చిత్రం నుంచి శ్రీగణనాథం. పూర్ణచందర్, ఎస్ శ్రీనివాస్ పాడిన పాట. తారంగం సాహిత్యం, కెవి మహాదేవన్ సంగీతం.

0: ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
6: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్తసీమ సినీ గీతాలు. ఇప్పుడు చివరగా విందాం 100% లవ్ చిత్రం నుంచి తిరితిరు గణనాథ హరిని పాడిన పాట. రామజోగ శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాట మీకోసం.

ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఆరు గంటల 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రచనల వాడకం గురించి బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారు సిరిసిల్ల అందించే వివరాలు. 7:15 స్కెడ్యూల్ చేయబడిన ఇల్లు వాకిలి పశు విజ్ఞానం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రసారం చేయలేకపోతున్నాం. దీనికి బదులుగా ఈరోజు వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధులు నిర్ధారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం వింటారు. ఈ మార్పుని శ్రోతలు గమనించగలరు. వికసిత్ భారత్ ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 10:00 శాస్త్రీయ సంగీత కచేరీ కడప కేంద్ర సమర్పణ.

ఇవండి ఈరోజు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఇక రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సౌజన్యం అంశంపై డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం, 6:15 భక్తి రంజని కార్యక్రమంలో జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, వేణుగోపాల అష్టకం, 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో పెరటి కోళ్ల పెంపకం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత గారి వివరాలు, 7:00 జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ కె ప్రతాప్, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో దూరదర్శన్ దినోత్సవం మరియు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, అలాగే ఆరోగ్య జీవనం శీర్షికలో భాగంగా తలనొప్పి సమీకృత వైద్యం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఈమణి శంకర శాస్త్రి గారిచే వీణావాద్యం, 11:03 యోవాణి సంగీత కార్యక్రమంలో వి నిషిత గారిచే వీణావాద్యం, మృదంగ సహకారం పి జయభాస్కర్. పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సుగమ్ సంగీత్ కార్యక్రమం, 12:10 యోవాణి ఆంగ్ల కార్యక్రమం, 12

40 నిమిషాలకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం కార్యక్రమంలో వెరికోస్ విన్స్ రావడానికి గల కారణాలు, నివారణ గురించి డాక్టర్ శశాంక్ దేశ్ముఖ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. 2 గంటల 30 నిమిషాలకు కస్తూరి కన్నడ కార్యక్రమం,

ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం వినాయక విజయగాథ మూడవ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామివారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరి పంటల్లో డ్రోన్ల ద్వారా జీవన నియంత్రణల ద్వారా పిచికారీ ఎలా చేయాలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో బి వినోద్ బాబు గారు ఆలపించే లలిత గీతాలు. 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 10:00 శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హరికథ ఆకాశవాణి కడప కేంద్రం నుండి రిలే.

ఇవ్వండి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు 14/9/2026 7:15 స్కెడ్యూల్ చేయబడిన ఇల్లు వాకిలి పశువిజ్ఞానం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రసారం చేయలేకపోతున్నాం. దానికి బదులుగా వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధులు నిర్ధారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్యగారి ప్రసంగం వింటారు. శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు.

అధికారులు ఈరోజు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇక వార్తల వివరంగా, హైదరాబాద్లోని కడతాబాద్లో 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు మహారాష్టలో ప్రారంభమైనప్పటికీ కడతాబాద్ మహాగణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నింటినీ తొలగించి రాష్టంతో పాటు దేశమంతటా శాంతి సమృద్ది ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకుడు రామచంద్రరావు పాల్గొంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గణపతిని ప్రార్థించారు. మరోవైపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఎస్పీ మహేష్ బి గేతే అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో, పరస్పర గౌరవంతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవర్ కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు విఘాంతం కలగకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా పలు గణేష్ మండపాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో నల్గొండ నగర ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మానవతా దృక్పథంతో స్పందించి ఒక పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అండగా నిలిచారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన మామిళ్ల పద్మ ఇందిరమ్మ పథకం కింద దరఖాస్తు చేసుకోగా సాంకేతిక కారణాలతో ఈ దశ పోర్టల్లో ఇల్లు మంజూరు కాలేదు. అయితే ఈ విషయం తెలియని లబ్దిదారు ఇల్లు మంజూరైందనే నమ్మకంతో అప్పు చేసి తన సొంత స్థలంలో ఇంటి బేస్మెంట్ నిర్మించుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ను కలిసి మామిళ్ల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ పరిశీలించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు మామిళ్ల పద్మ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ను అందజేశారు. ఈ నెలాఖరున సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఆదేశాలతోనే ఇటీవల అసెంబ్లీ గేట్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రామా సృష్టించారని కెకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు తోడు రెయిన్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ

0: హైడ్రా, వాటర్వర్క్స్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎక్కడ నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జంట జలాశయాలు నిండే పరిస్థితి ఏర్పడితే గేట్లు తెరిచి మూసీ నదులకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 19వ తేదీన సూర్యాపేట జిల్లా కోదాడలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలియజేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సింగరేణి సంస్థ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఐటీ, సేవ, నిర్మాణ, వాణిజ్య, ఫార్మా రంగాలకు చెందిన 300కు పైగా కంపెనీలు హాజరు కానున్నాయని వెల్లడించారు. సుమారు 4,000 మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈరోజు తొలిపూజ నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈరోజు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
2: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: సమయం 6:20. ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: మూడు కాలేజీలలో

0: శ్రోతలు, ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: రుణదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు. జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రచనల వాడకం గురించి బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారు సిల్సిల్లా అందించే వివరాలు.

శ్రోతలకు నమస్కారం. పురుగులను పూర్తిగా చంపడం కాదు, ప్రకృతి సహాయంతో నియంత్రించడం నిజమైన వ్యవసాయం. నా పేరు డాక్టర్ సతీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కీటక శాస్త్రవేత్త, బీజేఆర్ అగ్రికల్చరల్ కాలేజ్, సిరిసిల్ల. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకంలో రైతాంగం గమనించాల్సిన అంశాలు. ఈ రోజుల్లో రసాయన మందులు ఎక్కువగా వాడడం వల్ల పురుగులు మందులకు అలవాటు పడుతున్నాయి, మంచి పురుగులు కూడా నశిస్తున్నాయి, భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది, రైతులకు కూడా ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం జీవ నియంత్రణ పద్ధతులు. అసలు జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఏంటి? మనం జీవ నియంత్రణ పద్ధతులు అంటే సహజ శత్రువులను ఉపయోగించి పురుగులను నియంత్రించడం. దీనివల్ల దీని ప్రాముఖ్యత ఏంటి అంటే పర్యావరణానికి హానికరం కాదు, మన ఆరోగ్యానికి కూడా సురక్షితంగా ఉంటుంది, మరియు మంచి పురుగులను కాపాడుతుంది, ఖర్చును తగ్గిస్తుంది రైతాంగానికి. కాబట్టి ఈ రోజుల్లో వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ఈ మధ్య కాలంలో రైతు సోదరులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరుగుతున్నది. అనాదిగా వాడుతున్న రసాయనిక పురుగు మందుల వలన రైతాంగం ఆశించిన ఫలితాలు లేకపోవటం, వాటి వాడకం వల్ల కలిగే దుష్ఫలితాల మీద రైతుల్లో పెరిగిన అవగాహన మరియు పురుగు మందుల అవశేషాలు లేని ఆరు తక్కువ ఉన్న ఉత్పత్తులను మంచి ధర లభించడం, రైతు సోదరులకు జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకం వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. కాబట్టి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాలపైన వ్యవసాయదారులకు మంచి నమ్మకం ఉన్నప్పటికీ వాటి లభ్యత మరియు నాణ్యతాపరమైన సమస్యలు రైతులను వాటికి దూరంగా ఉంచుతున్నాయి. వీటికి గాను రసాయనిక పురుగు మందులను దీటైన ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులను మరియు జీవరసాయనాలను వాడాలనుకున్నప్పటికీ మార్కెట్లో రసాయనిక పురుగు మందులు దొరికినంత సులభంగా జీవరసాయనాలు లభ్యం కావటం లేనన్నది మేజర్గా రైతాంగానికి ఒక ముఖ్య సమస్య. దీనితో పాటు మరోవైపు రైతాంగానికి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల మీద పెరుగుతున్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని చాలా బయో ఉత్పత్తులు అనబడే బూటకప్పు పేర్లతో నాణ్యత లేని నిషేధించబడ్డ పదార్థాలను మోసపూరితంగా రైతులకు అంటగట్టడం రెండో అతిపెద్ద సమస్య. కాబట్టి రైతాంగాలు జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయన వాడకంలో ఎదురయ్యే లభ్యపరమైన సమస్యలు, వాటికి సమాధానాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి. ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ రూపంలో రైతులు వాడదలసినది. అండ్ మార్కెట్లో సమయానుసారంగా లభ్యత ఒక ప్రధాన మేజర్గా లభ్యతాపరమైన సమస్యలు ఏంటి అని అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి చూసినట్లయితే ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ల రూపంలో రైతులు వాడుకోదలసిన మార్కెట్లో వాటి సమయానుసార లభ్యత ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీని తక్కువ నిల్వ శక్తి ఉన్న ట్రైకోకార్డ్లను మార్కెట్ వారు అందుబాటులోకి తేవడం వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యకు సమాధానంగా తెలంగాణ వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. కాబట్టి రైతులందరూ వీటిని వాటి మదర్ కల్చర్ గానీ లేదంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని గానీ ఏవైతే జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర నుండి తీసుకొచ్చుకోవచ్చు. అలానే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా ఈ కేంద్రాల్లో లభిస్తాయి. మార్కెట్ నుండి రైతు సోదరులు జీవ రసాయనాలను కొనుగోలు చేసే సమయంలో పాటించవలసిన మెలకువలు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేజర్గా మనకేంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి మేజర్గా గుర్తుంచుకోవాల్సిన చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకు అంటే వీటి జీవితకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా కంపల్సరీ మీరు కొన్ని పద్ధతులు మెలకువలు పాటించాలి. అందులో ఏంటి అంటే ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రెక్క జాతి పురుగులను నియంత్రించే బివేరియా బ్యాసియానా, వేరును ఆశించే పురుగులను నిరోధించే మెటారేజియం, రసం పీల్చే పురుగులను ఆశించే వర్టిసీలియం, వివిధ తెగుళ్లను నివారించే అజాడిరెక్టిన్ వంటి జీవరసాయనాలు ఈ మధ్య కాలంలో రసాయనిక పురుగు మందులతో సమానంగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహా జీవరసాయనాలన్నీ కూడా భారత పురుగు మందుల చట్టంలోకే వస్తాయన్న వాస్తవాన్ని రైతులు గమనించాలి. కాబట్టి రైతులు జీవరసాయనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే భవిష్యత్తులో నాణ్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగాలు అసలు మరి ఏమేమి విషయాలను గుర్తుంచుకోవాలి కొనుగోలు సమయంలో రైతులు గమనించవలసిన విషయాలు. కొనుగోలు చేసే జీవరసాయనం ప్యాకెట్ ఆర్ బాటిల్ పైన ప్రభుత్వం జారీ చేసిన సంఖ్య మరియు తయారీ లైసెన్స్ ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి. ఫస్ట్ గా మనం ఏంటి అంటే ఏదైనా బాటిల్ ని తీసుకున్నప్పుడు కంపల్సరీ దానిపైన ఒక అంక ఇస్తాడు, ఒక సంఖ్య, ఆ సంఖ్య ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఆ లైసెన్స్ అంటే లైసెన్స్ కు సంబంధించినది కూడా ముద్రించే విషయాన్ని ప్యాకెట్ పైన కానీ బాటిల్ పైన కానీ ఉన్నదా లేదా చూసుకోవాలి. తర్వాత జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ మరియు దానిపైన క్షమతలలో తేడా రాకుండా ఎప్పటి వరకు వాడుకోవచ్చు అనే తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని కొనుగోలు
కొనుగోలు చేసుకోవాలి. కంపల్సరీ తేదీ అంటే మనం జీవనయంత్రాల్లో మేజర్ గా ప్రాబ్లం ఏంటి అని అంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. కాబట్టి కంపల్సరీ మనం కొనుగోలు చేసే సమయంలో కంపల్సరీగా మనము వాటిలో తేదీ ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. కొనుగోలు సమయంలో సరైన రసీదును పొంది దానిపై అమ్మిన వారి సంతకం ఉన్నదా లేదా అని గమనించుకోవాలి. ఇది మాత్రం అందరూ రైతాంగం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. కంపల్సరీ రసీదు తీసుకున్నప్పుడు మాత్రం మనము వాటిపైన రసీదు పైన వారి సైన్ ఉందా లేదా దానిపైన డేట్ ఉందా తేదీ ఉందా లేదా అనేది గమనించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సరైన వివరాలు లేని లేదు అంటే రసీదు ఇవ్వని నకిలీ జీవరసాయనాలను కొనకూడదు మరియు వాడకూడదు. ఎందుకు అంటే జీవరసాయనాలు అనేవి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. నెక్స్ట్ తర్వాత అవి పనిచేయాలి అంటే స్పెసిఫిక్ గా ఉండాలి. వాటికి కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మనం జీవరసాయన మందులను వాడతాం. కాబట్టి ఇవన్నీ తేదీ గాని వాటికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చూసుకొని తర్వాతనే తీసుకోవాలి. ఈ అన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా రైతాంగం గమనించుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు కొనుగోలుతో పాటు ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే భద్రపరచుకోవడం మరియు వాడకం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన మందులు లాగా వీటిని వాడుకోవడానికి రాదు. మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనియంత్రణ పద్ధతులు జీవనియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ గా జీవరసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లో గాని తేమ లేక నీరు ఉన్న ప్రదేశాల్లో గాని ఉంచకూడదు. డైరెక్ట్ గా మనకి ఏంటంటే ఎండ తగిలే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉంచకూడదు. ఎందుకంటే ఇందులో ఉండేవి సూక్ష్మ జీవులన్నీ కూడా చనిపోతాయి. మనకి డైరెక్ట్ గా ఎండ పడింది

0: అనుకోండి, డైరెక్ట్ గా అవేంటి అని అంటే వాటిపైన ప్రభావం చూపి చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని డైరెక్ట్ గా ఎండ తగిలే ప్రదేశాల్లో కానీ, లేదు అంటే నీరు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కానీ, తేమ అంటారు, తేమ గానీ నీరు ఉన్న ప్రదేశాల్లో కానీ ఉంచకూడదు. నెక్స్ట్ వీలైనంత వరకు ప్యాకింగ్ ని వాడుకునే సమయంలోనే తీయాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే మనం వాడాలి అనుకున్నప్పుడే మనం ఆ ప్యాకెట్ ని బయటకు తీయాలి. లేదు అంటే ఓపెన్ చేసి అలానే ఉంచొద్దు, తెరిచి మాత్రం ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పీవీ ఉదాహరణగా తీసుకున్నట్లయితే, ఎన్పీవీ వైరస్ ద్రావణాన్ని వీలైనంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ జీవన నియంత్రణ పద్ధతులు, నార్మల్ గా రసాయనిక పురుగు మందులను వాడేటప్పుడు రైతాంగం ఎప్పుడు కూడా సమయాన్ని ఎప్పుడు చూడరు, కానీ మనం జీవన నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఉదయం గాని సాయంత్రం వేళల్లో గానీ మనం వాటిని వాడుకోవాలి. ఎందుకు అంటే ఇందులో ఉండే సూక్ష్మజీవులు ఎండకి తగిలినప్పుడు చనిపోతాయి. కాబట్టి సాయంత్రం వేళల్లో మీరు ఎప్పుడైతే మందు పిచికారీ చేసుకున్నారనుకోండి, జీవన నియంత్రణ రసాయనాలను పిచికారీ చేసుకున్నారనుకోండి, అవి ఎక్కువగా పురుగుల పైన ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాయంత్రం వేళల్లోనే మీరు పిచికారీ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ జీవ రసాయనాలను రసాయనిక పురుగు మందులు మరియు తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైతాంగం ఎప్పుడు కూడా ఈ జీవ నియంత్రణ రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రసాయన పురుగు మందులతో కలిపి పిచికారీ చేయదు. అంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా చనిపోతాయి అనుకుని ఏం చేస్తారంటే రసాయన పురుగు మందులతో పాటు జీవ నియంత్రణ రసాయనాలను కూడా వాటితో కలిపి పిచికారీ చేస్తుంటారు రైతులు. కానీ ఇందులో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి, అంటే ఎప్పుడైతే మనకి ఈ రసాయనాలతో అంటే హానికరమైన రసాయనంతో కలిసినప్పుడు అవి చనిపోతాయి కాబట్టి వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం పిచికారీ చేసేటప్పుడు సపరేట్ గా పిచికారీ చేసుకోవాలి. ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్ విత్తన శుద్ధి గింజ విత్తుకునే ముందు మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ట్రైకోడర్మా గాని లేదు అంటే సూడోమోనాస్ గాని ఎప్పుడైతే మనం గింజని విత్తుకునే సమయంలోనే వాటిని విత్తన శుద్ధి చేసుకుని మాత్రమే యూజ్ చేసుకోవాలి. సిఫారస్ చేసిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ మోతాదులో వాడరాదు. ఎప్పుడైనా జీవ నియంత్రణ రసాయనాలను సిఫారస్ ఎంత మేరకు చేస్తారో అంత మేరకే మనం వాడుకోవాలి, అంత మేరకే యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ గాని అంతకంటే తక్కువ గాని వాడొద్దు. నెక్స్ట్ వీటితో పాటు జీవ రసాయనాలను సంబంధించిన చట్టపరమైన అంశాలను కూడా మన రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవ రసాయనాల నాణ్యత పైన రైతాంగానికి అనుమానాలుంటాయి. ఎప్పుడైనా ఎవరికైనా మీకు అనుమానాలు కనుక ఉన్నట్లయితే రైతులు గాని వారి ప్రతినిధులు గాని ఆ నమూనాలను ప్రభుత్వ బయోపెస్టైడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లకి పంపించి అధికారంగా నాణ్యతా పరీక్షలు చేయించుకోవచ్చు. మనకి ఎప్పుడైనా మీరు తీసుకున్నారనుకోండి, కంపల్సరీ ఏవైతే జీవ నియంత్రణ రసాయనాలు వాటిపైన మీరు స్ప్రే చేశారు, పిచికారీ చేశారు, పనిచేయలేదు, పనిచేయనప్పుడు మీకు వాటి మీద ఏమైనా సందేహం ఉంటే కంపల్సరీ వాటిని ఏంటంటే బయోటెస్టింగ్ ల్యాబ్స్ కి పంపించేసి మీరు నాణ్యతా పరీక్షలు కూడా చేయించుకోవాలి. నెక్స్ట్ జీవ రసాయనాల పేరు మీద ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా ఉద్దేశపూర్వక మోసానికి పాల్పడినట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మీరు పిచికారీ చేసుకున్నాము పొలంలో, అలాంటి సమయంలో అది పనిచేయలేదు, అలాంటప్పుడు ఇన్ని డబ్బులు పెట్టాను జీవ నియంత్రణ రసాయనాలపైన అవి పనిచేయలేదు అని బాధపడకుండా మనం ఏం చేయాలి అని అంటే దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు వాళ్ళకి లిఖిత పూర్వకంగా మీరు రాసించినట్లయితే వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి అంటే ఎప్పుడైతే మనకి అలాంటి అనుమానం వస్తే ఇమీడియట్ గా మీరు వెళ్ళేసి వ్యవసాయ అధికారిని కలవాలి. ఈ మధ్య కాలంలో బయో ప్రొడక్ట్స్ అంటే జీవ ఉత్పత్తుల పేరు మీద పెద్ద ఎత్తున చాలా కంపెనీలు రైతులకు అంటగడుతున్నాయి. కాబట్టి అలాంటి కంపెనీల చేతిలో మోసపోకుండా ఉండాలి అని అంటే మీరు కంపల్సరీ కూడా టెస్టింగ్ చేయించుకోవడం కానీ లేదు అని అంటే వ్యవసాయ అధికారులకు మీరు ఫిర్యాదు చేయడం కానీ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ ఏవైతే జీవ ఉత్పత్తులు ఉన్నాయో ఆకర్షణీయమైన పేర్లతో అన్ని రకాల రోగాలకు చీడపీడలను నివారిస్తాయనే అబద్ధపు ప్రచారంతో అమాయక రైతులకు అంటగట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అబద్ధపు ప్రచారాలను రైతు సోదరులు ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మి మోసపోకుండా చట్టబద్ధమైన జీవ రసాయనాలను మాత్రమే వాడుకుంటూ ఆశించిన లాభాలను పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: ఆకాశవాణి శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రచనల వాడకం గురించి బీజీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారు అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థిక అభివృద్ధికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా. జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు.

0: विवाद खड़ा करना चाहते हैं उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है। अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर। इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें।
1: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి సహకారం అందించినందుకు 11 సంస్థలు వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేంద్రగిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జలవిద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సాంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకు ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ, చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖ కోసం 33 పెట్రోలింగ్, రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్ట్

0: పెన్షన్ల శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్ధరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్, ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడవసారి. జులైలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండి తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆకాశవాణి ఇప్పుడు ఇల్లు వాకిలి పశు విజ్ఞానం ఫోన్ లైవ్ ఇన్ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రసారం చేయలేకపోతున్నాం. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధుల నిర్ధారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్యగారి ప్రసంగం వింటారు. శ్రోతలు గమనించగలరు, ఈనాటి ఇల్లు వాకిలి పశు విజ్ఞానం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రసారం చేయలేకపోతున్నాం. ఇప్పుడు వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధుల నిర్ధారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం వింటారు.

నమస్కారం, నా పేరు డాక్టర్ రమ్య. నేను పశు వైద్య కళాశాలలో సహా ఆచార్యులుగా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులకు వర్షాకాలంలో పశు సంపదకు సోకే వివిధ వ్యాధుల గురించి మరియు వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కొన్ని నమూనాల సేకరణ గురించి నేను సలహాలు ఇస్తున్నాను. ఇప్పుడు మనకి వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో చాలా వాతావరణంలో తేడాలు చోటు చేసుకుంటాయి. కొన్ని నెలల నుండి మండి ఎండలతో విసిగి వేసారిపోయిన పశుపక్షాదులకు ఎంతో హాయి, ఉపశమనం లభిస్తాయి. కానీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వాటితో పాటు వివిధ రకాల వ్యాధి కారకాలు వ్యాప్తి చెందుతాయి. వీటి వల్ల గాలి, నీరు, మేత, పరిసరాలు కలుషితమవుతాయి. పశువుల కొట్టాలలో వర్షం వచ్చినప్పుడు చెత్త చెదారం చేరి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. వేసవి కాలంలో నీరు లేక ఎండిపోయి జలాశయాలు కొన్నిసార్లు కలుషితమైన నీటిలో నిండిపోతాయి. ఈ నీటిని పశుపక్షాదులు ఆర్తిగా తాగుతాయి. ఈ కారణాల వల్ల పశువుల్లో, జీవాలలో వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వీటిని సరైన సమయంలో గుర్తించకపోతే పశువుల మనుగడకే ముప్పు. అందుకోసం పశు సంపద ఉన్న రైతులు, పశుపోషకులు వారి పశువులను, జీవాలను ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. దీనికోసం వారికి వర్షాకాలంలో తరచుగా వచ్చే వ్యాధులను గురించి, వ్యాధి కారకాల గురించి అవగాహన ఎంతైనా అవసరం. సూక్ష్మజీవులు, అతి సూక్ష్మజీవులు, పరాన్న జీవులు, శిలీంద్రాలు మొదలగు వ్యాధి కారకాల్లో ముందుంటాయి. పశువులలో సోకే ముఖ్యమైన వ్యాధులు కొన్ని తెలుసుకుందాం. మొదటిది గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి పికోర్న అనే అతి సూక్ష్మ క్రిమి ద్వారా వ్యాప్తి చెందును. ఈ వ్యాధి సోకిన పశువులలో లక్షణాలు ఎలా ఉంటాయంటే, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరుగుతుంది. నీటిలో కాలి, నోటిలోను కాలి గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడడం వల్ల పశువులు తినలేకపోతాయి. కాళ్లలో పుండ్ల వల్ల సరిగ్గా నడవలేకపోతాయి. నోటి నుండి దారాల్లాగా చొంగ కారుతుంది. ఎండోక్రైన్ గ్రంథులు చెడిపోవడం ప్రభావితం అవుతాయి. అందుకని ఒకసారి వ్యాధి సోకి తగ్గిన తరువాత కూడా పశువులు ఎండలో పనిచేయలేవు. ఈ వ్యాధిని ఎలా నిర్ధారించాలి అంటే, గిట్టలు, నోటిపుండ్లను ఫాస్ఫేట్ బఫర్ గ్లిజరిన్లో సేకరించి ప్రయోగశాలకు పంపిస్తే వాళ్ళు అక్కడ పలు రకాల పరీక్షలు చేపట్టి వ్యాధి కారకాన్ని నిర్ధారిస్తారు. రెండవ ముఖ్యమైన వ్యాధి గొంతు వాపు వ్యాధి. ఈ వ్యాధి పాస్టురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పుర్రు, గొంతు, మెడ వాయడము, శ్వాస కష్టంగా పీల్చడం, గురక, నోటి నుండి చొంగ, ఛాతి భాగంలో నీరు చేరి 24 గంటల్లో మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి నిర్ధారణకు రక్తం సేకరించి లీష్మన్ స్ట్రెయిన్ చేస్తే బైపోలార్ సూక్ష్మజీవులు కనిపిస్తాయి. అలాగే మరో వ్యాధి జబ్బు వాపు వ్యాధి. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం అనే సూక్ష్మజీవి ద్వారా వ్యాప్తి చెందును. బాగా కండలు కలిగిన తిండి తిన్న పశువులు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతాయి. ఈ వ్యాధి సోకిన పశువు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ పశువులు సరిగా నడవలేవు, శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి పశువులు నిరాశ నిస్పృహకు లోనవుతాయి. భుజం, తొడ ప్రాంతాలలో వాపు ఉండి కాలక్రమేణా అవి కుళ్ళిపోయి నల్లగా మారుతాయి. కండరాల నుండి చెడు వాసన మొదలవుతుంది. శ్వాసకోశ వ్యాధులు మొదలవుతాయి. శరీరం అంతా విషపూరితమై చివరికి పశువులు మరణిస్తాయి. ఈ వ్యాధి నిర్ధారణకు ప్రభావితం అయిన కండరం ముక్కని శుభ్రమైన డబ్బాలో 10% ఫార్మలిన్లో ఉంచి ప్రయోగశాలకు పంపాలి. అక్కడ వాళ్ళు పలు రకాల పరీక్షలు చేసి వ్యాధి కారకం ఆ కండరంలో ఉందో లేదో నిర్ధారిస్తారు. మరొక వ్యాధి కుందేటి వెర్రి వ్యాధి. ఈ వ్యాధి ట్రిపనోజోమియా అనే రక్తంలో పరాన్న జీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు నీరసం, జ్వరం, 103 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం వస్తుంది. కాళ్లలో వాపు, బెదురు చూపులు, అకస్మాత్తుగా పాలు ఇవ్వకపోవడం, చివరికి చనిపోవడం జరుగుతాయి. ఈ వ్యాధి నిర్ధారణకు జ్వరం ఉన్నప్పుడు జుగులార్ సిర నుండి రక్తం సేకరించి లీష్మన్ స్టెయిన్ చేస్తే ఈ పరాన్న జీవులు రక్తంలో ఉన్నాయా లేదో తెలుసుకోవచ్చు. మరొక ముఖ్యమైన వ్యాధి జలగ వ్యాధి. ఈ వ్యాధి కారకం రక్తంలోని పరాన్న జీవులు, ఈ వ్యాధి సోకిన పశువు లక్షణాలు నీరసం, విరోచనాలు, తినకపోవడం, గంగడోలు ప్రాంతంలో నీరు చేరడం, రక్తహీనత, పాలిపోవడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి నిర్ధారణకు రక్తంతో గాని మలంతో గాని

జీవులను తెలుసుకోవచ్చు. మరొక లక్షణం అజీర్తి. అజీర్తి ఉన్నప్పుడు పశువులలో పొట్ట ఉబ్బడం, మేత మేయకపోవడం, విరేచనాలు జరగడం చూస్తూ ఉంటాము. మరొక వ్యాధి బ్యాలెంటీడియాసిస్. ఈ వ్యాధి బ్యాలెంటీడియా కోలి అనే రక్తంలోని పరాన్నజీవి ద్వారా కలుగుతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులలో రక్త విరోచనాలు, నీరసించడం, పశువులు నడవలేకపోవడం చూస్తూ ఉంటాము. ఈ వ్యాధి నిర్ధారణకు మల నమూనాల్లో దీని గుడ్ల ద్వారా వ్యాధి కారకాన్ని గుర్తించవచ్చు. మరికొన్ని వ్యాధులు గొర్రెపిల్లల్లో, మేకల్లో కనిపిస్తాయి. ఇలాంటి వ్యాధుల్లో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది చిటుకు రోగం గురించి. ఈ చిటుకు రోగం క్లాస్ట్రిడియం పర్ఫ్యూజెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే, జీవాలు గాల్లోకి ఎగిరి కింద పడి చిటుకు వేసే సమయంలోనే మరణిస్తాయి. వ్యాధి నిర్ధారణకు రక్త నమూనాల్లో ఈ వ్యాధి కారకాన్ని గుర్తించవచ్చు. మరొక వ్యాధి జీవాల్లో సోకే వ్యాధి నీలి నాలుక వ్యాధి. ఇది ఆర్బీ వైరస్ అనే అతి సూక్ష్మ జీవి ద్వారా సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, ముక్కు నోటి లోపల ఎరుపు రంగు కనిపిస్తుంది, బాగా చొంగ కారుస్తాయి, నోటిలో పుండ్లు, ముక్కు నుండి స్రావాలు కారి ఎండిపోయి గట్టి పొక్కుల్లాగా అవుతాయి. ఇలాంటప్పుడు వాటికి శ్వాస పీల్చడం కష్టంగా ఉంటుంది, కాలిగిట్టలు వాచి చీము పడతాయి, చివరకు నాలుక నీలి రంగులోకి మారిపోతుంది. ఈ వ్యాధి నిర్ధారణకు వ్యాధి కారకాన్ని ప్రయోగశాలలో వివిధ రకాల నిర్ధారణ పద్ధతులలో నిర్ధారించాలి. వర్షాకాలంలో కోళ్లలో కొన్ని వ్యాధులు చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనది కొక్కెర వ్యాధి. కొక్కెర వ్యాధి అతి సూక్ష్మ జీవుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు మెడ వంకరగా ఉండడం, ఆకుపచ్చ రంగుల్లో విరోచనాలు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, అధిక సంఖ్యలో అకస్మాత్తుగా మరణాలు, గుడ్ల శాతం తగ్గిపోవడం, రెక్కలలో కాళ్లలో పక్షవాతం వచ్చి పక్షులు పడిపోతాయి. ఈ వ్యాధులు రావడం వల్ల పాడి పరిశ్రమకు, రైతాంగానికి తీరని లోటు ఏర్పడుతుంది. పాడి పశువులలో పాల దిగుబడి తగ్గుతుంది, జీవాలలో మాంసం దిగుబడి తగ్గుతుంది, చూడి పశువులలో గర్భస్రావం జరగవచ్చు. అందుకే రైతులు అప్రమత్తంగా ఉండి వ్యాధి లక్షణాలు కనిపించగానే చికిత్సకు పూనుకుంటే అవి కోలుకునే అవకాశం ఉంటుంది. పశు వైద్యుని సలహా మేరకు తగిన యాంటీబయోటిక్, నొప్పి తగ్గించే మందు బిళ్ళలు, నిరసం తగ్గించే బి కాంప్లెక్స్ తదితర మందులు క్రమం తప్పకుండా పశువు కోలుకునే వరకు వాడాలి. నివారణ చర్యలుగా వర్షాకాలం ప్రారంభంతోనే సరైన టీకాలు విధిగా వేయించాలి. తడిసి కుళ్ళి బూజు పట్టిన మేతను ఇవ్వకూడదు. కొట్టాలలో శుభ్రత పాటించి పొడి సున్నం చల్లుతుండాలి. తడి నేలను ఎప్పుడూ పొడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. అంతర బాహ్య పరాన్న జీవుల నివారణ మందుల్ని వాడాలి. నలతగా ఉన్న పశువులను మంద నుండి వేరు చేసి చికిత్స చేయాలి. మేత తినలేని వాటికి జావా, బెల్లం, ఉప్పు ఉన్న మిశ్రమాన్ని తాగిస్తూ నీరసించకుండా చూసుకోవాలి. పశువులు ఏ కారణంగానైనా మరణిస్తే పశు వైద్య అధికారికి వెంటనే తెలియజేయాలి. శవాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా లోతైన గోతిలో పాతి పెట్టాలి. కొన్ని రకాల వ్యాధులు పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందుతాయి. అలాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. పుష్టికారమైన ఆహారం, పశుగ్రాసం, దాణా, ఖనిజాలు అందిస్తే పశువులకు సరైన రోగ నిరోధక శక్తి ఇచ్చిన వారం అవుతాము. అలాగే మనం ఇప్పుడు కొన్ని వ్యాధి నిర్ధారణకు సంబంధించిన నమూనాల గురించి తెలుసుకుందాం. మనకి వ్యాధి వచ్చింది అని పశువులలో ఏదైనా అనుమానం వస్తే అలాంటి వ్యాధికి ఎలాంటి నమూనాలను సేకరించాలి? ఎందుకంటే అన్ని వ్యాధులకి అన్ని రకాల నమూనాలు పనిచేయవన్నమాట. మనకి ఆ ఒక వ్యాధికి ఒకే రకమైన నమూనాలు తీసుకొని దాంట్లోంచి వ్యాధి నిర్ధారణ చేయడం చాలా అవసరం. జంతువుల నుండి కానీ వాటి చుట్టూ ఉండే పరిసరాల నుండి కానీ నమూనాలను పలు రకాలుగా సేకరిస్తుంటారు. వీటిని వ్యాధి నిర్ధారణ కొరకు గాని, వ్యాధి సర్వేలెన్స్ కొరకు గాని, ఆరోగ్య పత్రం ఇవ్వడం కొరకు గాని, మరియు చికిత్స టీకాలు ఇచ్చిన తరువాత జంతువుల రెస్పాన్స్ తెలుసుకోవడానికి గాని ఉపయోగిస్తాము. ఈ నమూనాలను చాలా జాగ్రత్తగా, జంతువుకి ఇబ్బంది కాని, గాయాలు లేకుండా పరిశుభ్రంగా సేకరించాలి. వ్యాధితో చనిపోయిన జంతు కళేబరాల నుండి పదార్థాలను సేకరించి పరీక్షించినప్పుడు మాత్రమే వ్యాధిని సరిగ్గా నిర్ధారించవచ్చు. నమూనాలు సేకరించేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన

అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. గాయాలను చూపిస్తున్న ప్రాంతాల నుండి మరియు వ్యాధి కారకాలు ఎక్కువగా ఉన్న ప్రదేశం నుండి మాత్రమే నమూనాలను సేకరించాలి. ఉదాహరణకు గాలికుంటు వ్యాధి గురించి తెలుసుకున్నాం ఇందాక. ఆ వ్యాధిలో వెసికిల్స్ నుంచి మాత్రమే కొన్ని ద్రావణాలు వస్తాయి, అది మనం సేకరించాలి. అలాగే మశూచి ఉంది, మశూచిలో చర్మ గాయాలు మనం సేకరించాలి. థైలేరియా అనే పరాన్నజీవి వ్యాధి ఉంటుంది, అందులో శోష గ్రంథులలో ఈ పరాన్నజీవులు ఉంటాయన్నమాట. అలాంటి గ్రంథుల దగ్గర నుంచి మనం ఈ నమూనాలు సేకరించాలి. తాజాగా ఉన్న జంతు కళేబరాల నుండి మాత్రమే నమూనాలు సేకరించాలి. క్రిమి రహిత పరికరాలు మాత్రమే వాడాలి. సేకరించిన పదార్థాలను సంరక్షణ కారకాలను ఉపయోగిస్తూ 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచి వ్యాధి నిర్ధారక ప్రయోగశాలకు పంపవలెను. జీవించి ఉన్న జంతువుల నుండి సేకరించవలసిన నమూనాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రక్తం, రక్త కణాల పరీక్ష కొరకు సూక్ష్మజీవులు, అతి సూక్ష్మజీవులు మరియు రక్తంలో ఉండే ప్రోటోజోవాలను గుర్తించడానికి రక్త నమూనాలను సేకరించాలి. సాధారణంగా రక్త నమూనాలు సేకరించేటప్పుడు ప్రతిస్కందకం అనగా యాంటీకోయాగులెంట్ కలిగి ఉన్న పరిశుభ్రమైన సీసాలో సేకరించాలి. సీరం అవసరమైతే ఒక పొడి పరీక్ష గొట్టంలో రక్తాన్ని సేకరించి రాత్రంతా ఏటవాలుగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచాలి. కొన్ని పరీక్షలకు ప్లాస్మాని కూడా ఉపయోగించవచ్చు. రక్తం సేకరించు ప్రదేశం పెద్ద జంతువులకు జుగులార్ సిర, తోక సిర, పందులకు వీనాకేవ, పక్షులకు రెక్కల సిర. రెండవ నమూనా మలము, 10 గ్రాముల తాజా మలం సేకరించాలి. ఈ నమూనాను స్క్రూతో కప్పబడిన శుభ్రమైన గొట్టంలో ఉంచాలి. ఏవైనా నమూనాలు సేకరించినప్పుడు అవి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం వాటిని పరీక్షించాలి లేదా పరీక్షకు పంపించాలి. 24 గంటల లోపు నమూనాను ప్రయోగశాలకు పంపాలి. ఒకవేళ ఆలస్యం అయితే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆ మలాన్ని మనం భద్రపరచాలి. ఇలా భద్రపరచడం వల్ల ఏమవుతుందంటే ఆ నమూనాలో ఉండే వ్యాధికారకాలు ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ కాకుండా ఉంటాయి. 3వ నమూనా ఏంటి అంటే చర్మం. సాధారణంగా 2 గ్రాముల పైపొర చర్మం కణజాలంను పరిశుభ్రంగా సేకరించాలి. 5 మిల్లీలీటర్ల ఫాస్ఫేట్ బఫర్ గ్లిజరిన్ లో pH 7.6 వద్ద ఉంచాలి. లోతైన చర్మ కణజాలాలను కొన్ని రకాల మైట్స్ నిర్ధారణకు సేకరించాలి. మరొక నమూనా చీము, గర్భాశయ స్రావాలు పరిశుభ్రమైన సిరంజితో సేకరించి స్క్రూతో కప్పబడిన శుభ్రమైన సీసాలో 4 డిగ్రీల వద్ద ఉంచాలి. శుభ్రమైన దూదిని శరీర స్రావాల దగ్గర ఉంచి దానిని పరిశుభ్రమైన సీసాలో ఉంచి ఇంకని దూదితో గొట్టం యొక్క మూతిని మూసివేయాలి. మరియు పాలు, మిల్క్ ఫీవర్ గురించి నిర్ధారించుకోవడానికి మనం సాధారణంగా పాలను సేకరిస్తుంటాం. ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా సరే పాలని మనం టెస్ట్కి పంపిస్తుంటాం. పాలని సేకరించేటప్పుడు చనుమొనని పరిశుభ్రంగా కడిగి ఎండిన తర్వాత మాత్రమే నమూనాను సేకరించాలి. మొదటి ధార పాలను వదిలేసి తర్వాత పాలను సంరక్షణ కారకాలు ఉపయోగించకుండా సేకరించాలి. మొదటి ధార పాలలో ఎక్కువగా తెల్ల రక్త కణాలు, కొన్ని రకమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని పరీక్షకు పంపిస్తే దాంట్లో ఈ తెల్ల రక్త కణాలు ఉండడం వల్ల మనకి తప్పుగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నమూనా బయాప్సీ. ఈ సేకరించిన కణజాలాన్ని 10% బఫర్ ఫార్మలిన్ సెలైన్ లో సంరక్షించాలి. వీటిని హిస్టోపెథాలజీ కోసం ఉపయోగిస్తారు. వ్యాధి సోకిన ప్రదేశం మరియు చుట్టూ ఉన్న ఆరోగ్య కణజాలం రెండూ కలిసి ఉన్న నమూనాలను సేకరించాలి. జాతులు, రకం, వయస్సు, లింగం, సేకరించిన ప్రదేశం వివరాలను ప్రస్తావిస్తూ నమూనాలు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పంపించాలి. కొన్నిసార్లు కొన్ని పశువులు చనిపోతాయి. అలా చనిపోయినప్పుడు వాటికి మనం పోస్ట్ మార్టం నిర్వహిస్తాము. అలా పోస్ట్ మార్టం వద్ద సేకరించాల్సిన నమూనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమూనాలు సేకరించేటప్పుడు పరిశుభ్రమైన పరికరాలను వాడుతూ జాగ్రత్తగా సేకరించాలి. ఎందుకంటే మనం అపరిశుభ్రమైన పరికరాలను వాడితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మనం సేకరించే నమూనాలకు ఏమన్నా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి తప్పుగా వస్తాయి. నమూనా సేకరించే డబ్బాలపై నమూనా పేరు, తేదీ, జంతువు యొక్క గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధుల గురించి పూర్తి అవగాహనతో మరియు భద్రతతో పోస్ట్ మార్టం చేయాలి. అన్ని నమూనాలను ఒకే డబ్బాలో కాకుండా వేర్వేరు డబ్బాలలో 10% ఫార్మలిన్ లో ఉంచి ప్రయోగశాలకు పంపాలి. వివిధ బ్యాక్టీరియా, వైరస్, వ్యాధులు సోకినప్పుడు సేకరించాల నమూనాలు దొమ్మ వ్యాధి, ఆంథ్రాక్స్, ఇది జూనోటిక్ వ్యాధి, పశువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి సోకి చనిపోయిన పశువుల ముక్కులో నుంచి, చెవులలోంచి, నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలా రక్తం కారుతున్నప్పుడు

మనం అటువంటి పశువుకి పోస్ట్ మార్టం చేయడానికి జాగ్రత్తగా అది వ్యాధి నిర్ధారణ చేసుకున్నాకే మనం పశువుకి పోస్ట్ మార్టం నిర్వహించాలి. ఇలాంటి పశువులలో బ్లడ్ స్మియర్ చెవి సిర నుండి బోరిక్ యాసిడ్ పౌడర్ లో ఉంచిన మజిల్ అంటే పశువు మూతి దగ్గర ఉన్న పీస్ ని మనం కట్ చేసి అది దాంట్లో ఉంచి బ్యాక్టీరియా మనం నిర్ధారించాలి. తర్వాత జబ్బ వాపు వ్యాధి, దీన్ని బ్లాక్ క్వార్టర్ అంటాము. ఈ వ్యాధి భరిన పడిన పశువుకి జబ్బ దగ్గర కండరం అంతా నల్లగా మారిపోయి బాగా నొప్పిగా ఉంటుంది. పశువు లేవలేదు కూర్చుంటే అలా ప్రభావితమైన కండరం ముక్కని శుభ్రమైన డబ్బాలో ఐస్ మంచు మీద కానీ 10% ఫార్ములా కానీ ఉంచాలి. ఇలా ఉంచి వీటిని వ్యాధి నిర్ధారక ప్రయోగశాలకు పంపించాలి. స్వైన్ అక్కి, స్వైన్ ఎరిసపలాస్ అనే రోగం పందులలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇలాంటి వ్యాధి బారిన పడిన పందులలో గుండె రక్తం లేదా వ్యాధి సోకిన అవయవాలను 10% ఫార్మలిన్ లో సేకరించాలి. మనం రెగ్యులర్ గా చూసే ఇంకొక రోగం ఏంటి అంటే క్షయ, అది ట్యూబర్క్యులోసిస్ అంటాము. ఈ వ్యాధి బారిన పడిన పశువులు వ్యాధి సోకిన అవయవాలు మరియు రక్తం నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించాలి. గొంతువాపు వ్యాధి, గొంతువాపు వ్యాధి సోకినప్పుడు మనం రక్తం సేకరించి పశువులలో సిరలను రక్తం జుగులార్ సిరలను రక్తం సేకరించి దాన్ని మనం టెస్ట్ చేస్తే ఆ గొంతువాపు వ్యాధి కారకాలను మనం గుర్తించవచ్చు. మరియు లెప్టోస్పైరోసిస్ వ్యాధి, ఇది మెదడు పొరల వాపు వ్యాధి అంటాము. ఈ వ్యాధి సోకిన అవయవాలు ముఖ్యంగా లివర్, మెదడు వీటిలలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. కంటేజియస్ బొవైన్ ప్లూరోనిమోనియా వ్యాధి, ఇది ఊపిరితిత్తులు, శోష గ్రంథులు, జంకర్స్ ద్రావణంలో సేకరించాలి. మరియు లిస్టీరియోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అలా గుండ్రంగా తిరుగుతూ గోడ కొట్టుకొని కింద పడిపోతుంటాయి. అలా సింప్టమ్స్ చూపించిన ఏదైనా వ్యాధి మనకి జీవాలలో కనిపిస్తే అలాంటి వ్యాధి బారిన పడిన పశువులలోంచి మెదడు గాని, ఊపిరితిత్తులు గాని, మూత్రపిండాల ముక్కలను గాని మంచుపై సేకరించి ఆ సేకరించిన నమూనాలను మనం వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పంపించాలి. మరియు యాక్టినోబేసిల్లోసిస్ కానీ యాక్టినోమైకోసిస్ కానీ ఈ రెండు బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధులండి. ఈ వ్యాధులు సోకిన పశువులలో వ్యాధి సోకిన లోతైన ప్రదేశం నుండి చీముని సేకరించాలి. ఈ చీములలో మనం ప్రయోగశాలకు పంపిస్తే అక్కడ వాళ్ళు వివిధ రకాల టెస్టులు చేసి దాంట్లో ఈ సూక్ష్మజీవి బ్యాక్టీరియా ఉందో లేదో నిర్ధారించి చెప్తారు. స్ట్రాంగిల్స్ అనే ఇంకొక వ్యాధి ఉంది. ఇది ఎక్కువగా గుర్రాలలో కనిపిస్తుంది మనకి. ఈ గుర్రాలలో ఈ వ్యాధి సోకినప్పుడు గుర్రాలల కాళ్లలోంచి చీము గాని ముక్కులోంచి చీమిడి గాని బాగా కారుతూ ఉంటుంది. అప్పుడు ఈ చీముని చీముడిని మనం సేకరించి టెస్ట్ కి పంపించాలి. పశువులలో రొటీన్ గా కనిపించే వ్యాధి గాలికుంటు వ్యాధి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం మనం. దీనికి ఎక్కువగా టీకాలు ఉంటాయి మన దగ్గర. ప్రభుత్వం కూడా టీకాలు మనకి సరఫరా చేస్తుంది. ఎప్పుడైతే రైతులు ఈ టీకాలు వేయడం మర్చిపోయినా సరే దగ్గరలోని పశు వైద్యాధికారిని సంప్రదిస్తే టీకాలు ఇస్తారు. అలా ఒకవేళ టీకాలు మిస్ అయినట్టయితే పశువులలో గిట్టెలలో నోటిపుండ్లను ఫాస్ఫేట్ బఫర్ గ్లిజరిన్ తో సేకరించాలి. ఈ గిట్టెలలో నోటిపుండ్లలో ఈ వ్యాధి వైరస్ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి వ్యాధి కారకాలు ముఖ్యంగా అక్కడ నిల్వ ఉంటాయన్నమాట. తర్వాత గొర్రెలలో జీవాలలో పీపీఆర్ వ్యాధి చూస్తూ ఉంటాం మనం. అది ప్లీహం, ప్రేగులు, ఊపిరితిత్తులు, శోష గ్రంథులు ఇలాంటి వాటిలలో ఈ వ్యాధికారకం నివాసం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆర్గాన్స్ ని మనం మంచుపై ఐస్ పై సేకరించి వీటిని ప్రయోగశాలకు పంపించాలి. మరియు నీలి నాలుక ఎక్కువగా గొర్రెలలో కనిపిస్తూ ఉంటుంది. నాలుక గిట్టెలు అన్ని నీలి రంగులోకి మారిపోతాయి. అక్కడ నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన జీవాల శరీర ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం మనం సిరలలోంచి సేకరించి ఆక్సలేట్, పొటాషియం గ్లిజరిన్ సంరక్షకాలు ఉన్న పరీక్ష గొట్టంలో సేకరించాలి. సేకరించి రక్తాన్ని మంచుగడ్డపై ఉంచి ప్రయోగశాలకు పంపించాలి. ఇంకొక రోగం ఏంటంటే మశూచి. మశూచి సోకిన కోళ్లు పొక్కులను 50% గ్లిజరిన్ లో సేకరించాలి. తర్వాత పందులలో స్వైన్ ఫీవర్ చూస్తూ ఉంటాము. అలా స్వైన్ ఫీవర్ సోకిన పందుల గుండె నుండి రక్తం సేకరించాలి. ప్లీహం, శోష గ్రంథులను సేకరించాలి. పిచ్చి కుక్క వ్యాధి ఎక్కువగా కుక్కల్లో చూస్తూ ఉంటాము. ఈ వ్యాధి కూడా చాలా ముఖ్యమైనదండి, ఎందుకంటే ఇది కుక్కల్లో ఉండి మనుషులకి త్వరగా సంక్రమిస్తుంది కుక్క కాటు ద్వారా. ఇలా మనకి పిచ్చి కుక్కల్లో ఈ వ్యాధి కారకం అది రేబీస్ అంటాము. ఈ వ్యాధి మనకి సోకిన కుక్కల్లో మెదడుని జంకర్స్ ద్రావణంలో మరియు 50% గ్లిజరిన్ సలైన్ లో సేకరించాలి. తర్వాత కెనైన్ డిస్టెంపర్, ఇది కూడా కుక్కల్లో చూస్తున్న వ్యాధి మనం. ఈ వ్యాధి సోకిన అవయవాలను 50% గ్లిజరాల్ సలైన్ లో సేకరించాలి. తర్వాత రోగం ఆఫ్రికన్ హార్ట్ సిక్నెస్, ఇది కూడా గుర్రాల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి సంక్రమించిన జంతువుల గుండెలోంచి రక్తము, వ్యాధి సోకిన అవయవాలు 50% గ్లిజరాల్ సలైన్ లో సేకరించాలి. ఇలా మనకి వివిధ రకాలైన వ్యాధులు సోకినప్పుడు పశువుల్లో వ్యాధిని నిర్ధారించి మాత్రమే మనం దానికి ట్రీట్మెంట్ మందులు ఇవ్వాలి. వ్యాధి నిర్ధారణ లేకుండా

0: మనకి ఏ సింప్టమ్స్ ఉన్నా అంటే ఆ పశువు ఎటువంటి సైన్స్ చూపించినా సరే ఒకే రకమైన మందులు ఇవ్వడం వల్ల పశువులలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మనకి త్వరగా చూపించి ఏ మందుల తర్వాత పనిచేయకుండా అయిపోతుంది అన్నమాట. అందుకే ఖచ్చితంగా పశువుకి రోగాలు వచ్చినప్పుడు సొంతంగా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ రాకుండా యాంటీబయోటిక్స్ ఇచ్చినప్పుడు వ్యాధి కారకాన్ని నిర్ధారించి మాత్రమే పశు వైద్య అధికారి దగ్గరకు తీసుకెళ్లి వ్యాధి లక్షణాలు చూపించి వ్యాధి నమూనాలు సేకరించి ఆ నమూనాల్లోంచి వ్యాధి కారకాన్ని గుర్తించి తద్వారా ఆ వ్యాధికి చికిత్స అందించాలి. అప్పుడైతే మనకి పశువు వ్యాధి బారిన పడకుండా ఉంటుంది, లేదా త్వరగా కోలుకొని పశువు ఆరోగ్యంగా ఉంటుంది. నమస్కారం.
1: శ్రోతలు, ఇంతవరకు ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధుల నిర్ధారణ గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రేక్షకులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి, ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. అమ్మ ఎవరైనా అమ్మ చిత్రం నుంచి నాయక వినాయక ఎస్పి బాలు సుశీల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం విందాం.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో విద్యారంగం పాత్ర ఏమిటి? ముఖ్యంగా ఎన్ఈపీ 2020, ఎన్సీఎఫ్, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఏమిటి అనే అంశాలపైన ఈరోజు విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ భూషణ్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్
4: నమస్కారం అండి.
3: మీకు ఆకాశవాణికి స్వాగతం. సుస్వాగతం.
4: థ్యాంక్ యూనండి. ముందుగా ఈ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది అవసరం కూడా. వికసిత్ భారత్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప జాతీయ సంకల్పం.
3: అసలు వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటంటారు? దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటారు? మరి
4: చూడండి, వికసిత్ భారత్ అంటే కేవలం మన దేశ జీడిపి పెరగడం లేదా పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు. అభివృద్ధి అనేది బహుముఖమైనది,
3: చాలా రకాలుగా ఉంటుంది.
4: అవునండి. ఇప్పుడు 2047 నాటికి మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యం అందాలి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పురోగతి సాధించాలి, మహిళలు మరియు యువతకు సాధికారత కలగాలి, పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ధి సాధించాలి. ఇదేనండి వికసిత్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అందుకనే వికసిత్ భారత్ ను ఒకే వాక్యంలో చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం సంపన్నమైన దేశమే కాదు, జ్ఞానము, నైపుణ్యము, విలువలు, బాధ్యత కలిగిన పౌరులు ఉన్నటువంటి దేశం అన్నమాట.
3: సరే డిఓ గారు, వికసిత్ భారత లక్ష్య సాధనలో విద్యను మీరు ఎందుకు కేంద్ర బిందువుగా భావిస్తున్నారు?
4: ఎందుకంటే దేశంలో ప్రతి రంగానికి

0: చివరకు అవసరమయ్యేది మానవ వనరులు. మనకు మంచి ఆసుపత్రులు ఉండాలి అంటే మంచి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కావాలి. మంచి పరిశ్రమలు రావాలంటే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. వ్యవసాయం ఆధునికంగా మారాలంటే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అవసరం. సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలంటే మంచి సైంటిస్టులు, రీసెర్చ్ ఇన్నోవేటర్స్ కావాలి. అంటే ప్రతి అభివృద్ధి వెనుక ఒక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. అందుకే వికసిత్ భారత్ బిగిన్స్ విత్ వికసిత్ మైండ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ మేధాశక్తి పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధిని కూడా చూడగలము.
1: సరే అయ్యప్ప భూషణ్ గారు, 2047లో భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము, ఆ భవిష్యత్తుకు ఈరోజు పాఠశాల విద్య ఎలా సిద్ధం చేయాలంటారు?
0: మన పిల్లలను మనము 2047 కోసం సిద్ధం చేయాలి అంటే కేవలం ఈరోజు ఉన్న ఉద్యోగాలకు సిద్ధం చేయడం సరిపోదు. ఎందుకంటే 2047 నాటికి ఈరోజు మనకు తెలియని అనేక కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతికతలు, కొత్త రంగాలు ఉండవచ్చు. అందువల్ల పిల్లలకు లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే నిరంతరం నేర్చుకునే సామర్థ్యం కల్పించాలి. వాటిలో ఏముంటాయంటే ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి అంశాల్లో కేవలం చదువు మాత్రమే, జ్ఞానం మాత్రమే అందించడం కాదు, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో అభివృద్ధి చెందాలి, సృజనాత్మకత అభివృద్ధి చెందాలి, సమర్థమైనటువంటి వ్యక్తీకరణ పిల్లలలో రావాలి, కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, సమస్యను పరిష్కరించే నైపుణ్యము, డిజిటల్ అవగాహన, విలువలు, నైతికత ఇవన్నీ మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
1: సరే అయ్యూబ్ హుసేన్ గారు, వికసిత్ భారత్కు విద్యా మార్గదర్శి, మరి ఈ లక్ష్యాలను సాధించడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 2020 ఎన్ఈపి పాత్ర ఏమంటారు?
0: చూడండి, ఎన్ఈపి 2020 భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చే ఒక సమగ్ర విధాన దిశ అన్నమాట. గతంలో విద్యలో ఎక్కువగా ఏం బోధించాలి అనే ప్రశ్నకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మనము పిల్లవాడు నిజంగా ఏం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడు అనే ప్రశ్నపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఎన్ఈపి 2020 విద్యను కంఠస్థం చేసేటటువంటి విద్య కాకుండా అండర్స్టాండింగ్, కాంపిటెన్సీ, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, స్కిల్స్ అండ్ వాల్యూస్ వైపు తీసుకువెళ్లాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. అదే వికసిత్ భారత్కు అవసరం. మనకు కేవలము డిగ్రీలు సాధించినటువంటి యువత కాదు, మనకు నాలెడ్జబుల్, స్కిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అంటే ఎన్ఈపి 2020 ఈజ్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అంటే భారతీయ విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చే దిశానిర్దేశమే ఎన్ఈపి 2020 అన్నమాట.
1: సరేనండి, ఇప్పుడు ఈ విద్యా విధానంలో కూడా ఎన్ఈపి 2020 మాదిరిగా FLN అనేది ఒకటి ఉంటుంది, దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ అని కూడా అంటారు కదా, మరి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అంటారు?
0: అవునండి, ఇప్పుడు ఇది ఈ ముఖ్యమైనటువంటి అంశం. ఇది FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికి ఎన్ఈపి 2020లో బాగా దీనిపైన స్ట్రెస్ చేయడం జరిగింది, ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇవి 3వ సంవత్సరం నుంచే విద్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మొదటి దశలో పిల్లలలో అక్షరాస్యత ముందుగా రావాలి. అలాగే ఈ గణితానికి సంబంధించినటువంటి ఈ ప్రైమరీ ఎబిలిటీస్ పిల్లవాళ్ళు పెంపొందించడానికే FLN అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ లక్ష్యాలలో ఒక భాగం అన్నమాట. నిపుణ్ భారత్ లక్ష్యాలు మనం సాధించాలంటే FLN ప్రోగ్రాం మనము నిర్వహించాలి. ఇది మన రాష్ట్రంలో సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా ఆ దశలోని పిల్లలకు అక్షరాస్యత, చదవడం బాగా, అలాగే చదివినటువంటి అవగాహన చేసుకోవడము, అలాగే గణితానికి సంబంధించినటువంటి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగా అయితే బిల్డింగ్ బాగుంటుంది.
1: సరే డాక్టర్ ఎన్ అయ్యప్ప హుసేన్ గారు, ఎన్ఈపి 2020 తర్వాత ఎన్సీఎఫ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
0: ఎన్ఈపి, ఎన్సీఎఫ్ అనేటటువంటిది ఇవి రెండు వీడదీయనటువంటి. ఎన్ఈపి అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది, ఎన్సీఎఫ్ అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశానిర్దేశ నిర్మిస్తుంది. ఎందుకంటే ఎన్ఈపి 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, ఎన్సీఎఫ్ ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శకం చేస్తుంది.

0: అనమాట. ఇది ఎన్సీఎఫ్ ఎస్సీ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లల సమగ్రాభివృద్ధి చెందాలి. అందువల్ల ఎన్సీఎఫ్ మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.
1: సరే డిఓ గారు, ఇప్పుడు ఎన్సీఎఫ్ వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్నండి. మన పాఠశాలలో ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పడం కంటే పిల్లలు ఎందుకు, ఎలా, ఇంకా వేరే విధంగా చేయవచ్చా అని ప్రశ్నించే వాతావరణం రావాలి. ఉదాహరణకు నీటి సంరక్షణ అనే అంశాన్ని పాఠ్యపుస్తకంలో చదివించడం మాత్రమే కాకుండా పిల్లలు తమ పాఠశాలలో నీటి వినియోగాన్ని పరిశీలించాలి. ఎక్కడ నీరు వృధా అవుతుంది, ఎలా దానికి తగ్గించాలి, ఎలా వర్షపు నీటిను
1: ఒడిసి
0: పట్టుకోవాలి అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి. అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లల్లో పెంపొందుతుంది.
1: సరే డిఓ గారు, ఇప్పుడు వికసిత్ భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక పాఠశాల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు ఒక డిఓగా?
0: అవునండి, వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు. ఇది ఒక ప్రోగ్రామ్ కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్ళినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన బిఎస్ కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అన్నమాట.
1: సరేనండి, ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ భవిష్యత్ విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. టెక్నాలజీ మన విద్యను మరింత సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురాగలదు. ఎందుకంటే డిజిటల్ రిసోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాధనాలు విద్యార్థులకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అంటే సొంతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆపర్చునిటీస్ అవి కల్పిస్తాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ టీచర్. ఎందుకంటే టెక్నాలజీతో మనము విద్యార్థులకు బాగా బోధించగలము, వారిని ప్రతి అంశాన్ని అవగాహన పరచడానికి మంచి సాధనంగా దానికి మార్చగలం అన్నమాట. అంటే
1: అనేది ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయునికి ఒక
0: టూల్ మాత్రమే. కాబట్టి ఏఐ ద్వారా తను కొన్ని అంశాలను, కొన్ని కాన్సెప్ట్స్ ను బోధించేటప్పుడు ఆ ఏఐ ఉపయోగించి దానికి లైవ్ గా మార్చి పిల్లవానికి అందించేటటువంటి అవకాశం అక్కడ ఉంది.
1: సార్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, విద్య అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మరి ఈ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి పాత్రను చూస్తారంటారు?
0: ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పని కేవలం పాఠశాలను పర్యవేక్షించడం కాదు, మన అసలు బాధ్యత ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయడం అన్నమాట. దీనికి నేను 4 పదాలు చెప్తాను. 1, యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ప్రతి పిల్లవానికి విద్య అందుబాటులో ఉండాలి, అందుతున్న విద్య నాణ్యమైనదిగా ఉండాలి, ఏ పిల్లవాడు వెనకబడకూడదు, మరియు వ్యవస్థ తన ఫలితాలను బాధ్యత వహించాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్ట్ ఇవ్వాలి, టీచర్స్కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
1: సరే డిఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
0: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి. ఇది స్కూల్, టీచర్, పేరెంట్, కమ్యూనిటీ ఇలా

0: అందరు కలిస్తే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్క్స్ కోసం ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి, ప్రతిభ, స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలతో మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ప్రోత్సాహం ఇవ్వాలి, పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి, స్క్రీన్ టైంను సమతుల్యం చేయాలి. అంటే ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్, స్మార్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సమయం కూడా అక్కడ వృధా చేయకుండా చదువులో కూడా అవకాశం కలిగించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా నిన్నటి పిల్లవాడు కంటే ఈరోజు తనలో ఎంత అభివృద్ధి వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ద ఫస్ట్ స్కూల్ ఈజ్ ద హోమ్ అంటారు.
1: డిఓ డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, దేశ నిర్మాణంలో ఈ 2047 వికసిత భారత్లో విద్యారంగం పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తరగతి గదిలో నేర్చుకున్నది బయట ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ అనంతపురం జిల్లాలో ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా సాగుతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంకా రాబో కాలానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. మీకు నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుస్సేన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. విఘ్నేశ్వరుడి ఆశస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు సిద్ధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాటు ప్రజాసేవలో నిమగ్నమవడంతో ఆయన పుట్టినరోజును బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 17వ తేదీ మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఉజ్జయినిలో ఆ రోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. క్షిప్రానది వెంబడి ఉన్న ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. భారత్ చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయని తాజాగా వెల్లడింది. ఉత్తర సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్లు చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. లండన్లోని థేమ్స్ నది ఒడ్డున మొట్టమొదటి గంగా హారతి కనుల పండుగ జరిగింది. ఈ హారతిని వేలాది మంది వీక్షించారు. చిన్మయ్ మిషన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా థేమ్స్ నది ఒడ్డున గంగా హారతిని తొలిసారి నిర్వహించింది. ఆగస్టులో భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. జూలైలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆగస్టులో ఏకంగా 4.82% నమోదైంది. వరుసగా 3 నెలలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. 5వ జమ్మూ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన జరగనుంది. జమ్మూకాశ్మీర్లో సినిమాలు, కళాకారులు, నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. సినీ కళాకారులు, ప్రేక్షకులు, ప్రజలను నిర్వాహక కమిటీ

ఆహ్వానించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: డూ యూ థింక్ సమ్వేర్ ఇట్స్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ ద కిడ్ ఆర్ టు మేక్ దెమ్ లెర్న్ దట్ దేర్ హ్యాపీనెస్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్?
1: So teaching the child at a certain age stops. They will only learn by example. If the mother or father or

0: ఆకాశవాణి ఇప్పుడు చిత్రసీమ సినీకి తల విందాం. అంతకన్ ముందు ఒక ప్రకటన.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

0: శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం వింటున్నాం చిత్రసీమ సినీ గీతాలు.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగనాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగనాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

శ్రోతలు, చివరగా చిత్తసీమలో దేవుళ్ళ చిత్రం నుంచి వక్రతుండ మహాకాయ ఎస్పీ బాలు పాడిన పాట జొన్న విత్తల గారి సాహిత్యం వందే మాతరం శ్రీనివాస్ సంగీతం ఈ పాట విందాం.

0: airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight.

తర్వాత వినండి ఏలరా శ్రీకృష్ణ కాంబోజిరాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఇప్పుడు వినండి భజరే మానస, కర్ణాటక దేవగాంధారి రాగం ఆదితాళం, మైసూర్ వాసుదేవాచార్య కృతి.

మీరు వింటున్నారు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్. ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. తర్వాత వినండి శివకామేశ్వరి కళ్యాణి రాగం, ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల కృతి.

కార్యక్రమంలో చివరిగా వినండి, తెలిసితే మోక్షము రేవతి రాగం తిస్ర ఏకతాళం అన్నమాచార్య కీర్తన.

0: మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి విన్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు వింటారు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ధ్యానం, అలాగే ఆరోగ్య జీవనం శీర్షికలో భాగంగా తలనొప్పి సమీకృత వైద్యం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్. ఇంకసారి 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఈమణి శంకర్ శాస్త్రి గారి వీణావాద్యం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో వి నిశిత గారి వీణావాద్యం. మృదంగ సహకారం పి జయభాస్కర్. పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ అజ్మత్ శ్రీ అసద్ ఖాన్ వార్సి వారి బృందంచే కవాలి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో వెరికోస్ వేన్స్ రావడానికి గల కారణాలు నివారణ గురించి డాక్టర్ శశాంక్ దేశ్ముఖ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఐదు గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం వినాయక విజయగాథ మూడవ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామివారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధారక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరి పంటల్లో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణల ద్వారా ఎలా పిచికారీ చేయాలో దాని గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. ఏడు గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారు. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో బి వినోద్ బాబు గారు ఆలపించే లలిత గీతాలు. 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంతాన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హరికథ వింటారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి రిలే. ఇవండి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఆకాశవాణి నిలయంలో సమయం 11:14. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మళ్లీ ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.